శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం కరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. మీతో నేను మనవి చేశాను, మోహమునకు గురి అయినటువంటి అర్జునుడితో కృష్ణుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అది గురు శిష్య సంవాద స్వరూపము కాబట్టి ఉపనిషత్తు. గురువు శిష్యుడు మాట్లాడుకున్నదంతా ఉపనిషత్తు అవుతుందా అంటే ధర్మం విషయంలో అర్జునుడు పొందినటువంటి వైక్లభ్యాన్ని దిద్దడానికి గురుస్థానంలో కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడు మాట్లాడుతున్న మాటలు కనుక అది ఉపనిషత్ స్వరూపాన్ని పొందింది. నిన్నను మీతో మనవి చేశాను, అర్జునుడి యొక్క మోహానికి మూల కారణం ఏదుందో ఆ మూల కారణాన్ని నివారణ చెయ్యాలి. కేవలం యుద్ధం చేయనన్నాడు కాబట్టి యుద్ధం ఎందుకు చెయ్యాలో చెప్పడం కాదు కృష్ణుడి యొక్క పని. యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఎదురుగుండా ఉన్న వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు చచ్చిపోతే ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇప్పుడు నావారు అన్న మాటలో నావారు కానివారున్నారు అన్నది కూడా అంతర్భాగమే. ఇది నాకు ఇష్టము అని నేను ఎప్పుడైతే అన్నానో ఇది నాకు ఇష్టము కాదు అన్నది కూడా ఉందని గుర్తు లోకంలో. తప్ప ఇది నాకు ఇష్టము అంటే అన్నీ ఇష్టము కాదు, పైగా ఇది నాకు ఇష్టము అని నేను ఎప్పుడైతే అన్నానో అప్పుడు నాకన్నా ఇంకోటి ఉంది అని గుర్తు. రెండవ వస్తువు కూడా ఉంది లోకంలో, అందుకని ఆ దాని యందు నేను మోహమును పొంది ఉన్నాను, ప్రీతి పొంది ఉన్నాను అని గుర్తు. కాబట్టి ఇప్పుడు మూలమును ఎక్కడ దిద్దవలసి ఉందంటే అసలు రెండు లేవు అర్జున, ఉన్నదొక్కటే పదార్థము. ఆ ఒక్క పదార్థము ఇన్నిగా ఎలా కనపడుతోంది, ఇన్నిగా కనపడినప్పుడు ఇంక అందులోంచి ఎన్నైనా పుట్టుకొస్తాయి. నేను దీన్ని చంపుతున్నాను, అది నన్ను బాధపెడుతోంది, నేను దీని ఎందు ప్రీతి చెందాను, దీని ఎందు అప్రీతి ఉన్నది, ఇవన్నీ రావడానికి కారణం రెండున్నాయన్న భావనలోంచి పుడుతున్నవి. కాబట్టి ఇప్పుడు అద్వైతము అని శంకరులు దీన్ని ప్రతిపాదన చేస్తారో అలా మూలాన్ని ఆయన దిద్దవలసి ఉంటుంది. వ్యాధికి మూలము ఏదో ఆ మూలమునకు ఔషధాన్ని ఇవ్వాలి. కాబట్టి ఆ

0: అసలు చావేది పుట్టుకేది, అసలు చచ్చిపోయేదేది, సావనిదేది, ఏది నిజం ఏది అబద్ధం? అందుకనైనా మూలం సత్యం దగ్గర నుంచి వివరణాన్ని ప్రారంభం చేశాడు. నిన్నటి రోజున మీతో నేను మనవి చేశాను,
1: దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్రనుముహ్యతి. ధీరః,
0: మిగిలిన వాళ్ళందరూ ఆ విషయంలో మోహాన్ని పొందేవాళ్లే. అయ్యబాబోయ్ చచ్చిపోతానని బెంగ పెట్టుకునేవాళ్లే. ఒక్క ధీరుడైన వాడు, ధీహి అన్న శబ్దం బుద్ధికి గుర్తు. గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు అంటే ఆత్మవస్తువు గురించి సరి అయినటువంటి జ్ఞానమును పొందినవాడెవరో, శాస్త్రము యొక్క ప్రామాణ్యమును బాగా గుర్తిరిగిన వాడెవరో, పెద్దల చేత చేయబడినటువంటి ప్రబోధము జీర్ణము చేసుకున్నవాడెవరో, ఆయనొక్కడూ మోహమును పొందడు. దీని గురించి మోహమును పొందడు అంటే తథా దేహాంతర ప్రాప్తి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని నేను పొందుతాను అన్న విషయంలో మోహాన్ని పొందడు. అసలు మిగిలిన వాటి విషయంలో

ఉంది తెలుసుకుంటున్నాను, ఇది యవ్వనంలో ఉంది తెలుసుకున్నాను, ఇది వార్ధక్యంలో ఉంది తెలుసుకున్నాను. అయినా పెద్ద భయం లేదు, ఎందుకంటే పోన్లే వార్ధక్యం అంటే ఏముంది, జంతికలు తినలేను చెకోడీలు తినలేను అంతేగా పళ్ళూరిపోతే. కానీ నేనంటూ ఉన్నాను కదా, కాబట్టి ధైర్యం. చావంటే భయం ఎందుకో తెలుసా అండి, ఇది ఉండదు. ఇది ఉండదంటే నేను ఉండను, కానీ ఇది మారుతోందని తెలుసుకుంటున్న లోపల ఉన్న నేను ఏదుందో అది పరమసత్యం. అది దీన్ని విడిచిపెడితే మళ్ళీ ఇంకొక దాన్ని తొడుక్కుంటుంది, ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఈ శరీరాన్ని వదిలేస్తుంది, ఆ శరీరాన్ని పుచ్చుకుంటుంది. అనుభవం ఎక్కడి వరకు చెప్తోంది అంటే శరీరమునకు మార్పు ఉంటుంది అన్న విషయంలో సత్యం. ఏం పర్వాలేదు, బాల్యం వెళ్ళిపోయింది, ఎవరం వచ్చింది, ఎవరం వెళ్ళిపోయింది, వార్ధక్యం వచ్చింది ఒప్పుకుంటాడు. ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తుందన్న విషయంలో మాత్రం నమ్మడు. ఎందుచేత నమ్మడు అంటే జ్ఞాపకంలో లేదు. ఇది బాగా పట్టుకోవలసినటువంటి విషయం. అనుభవంలోకి వేదాంతం రావడం ఇక్కడుంటుంది. నీకు గుర్తుందా, ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందు నువ్వు ఏ శరీరాన్ని విడిచిపెట్టావో నీకు జ్ఞాపకం ఉందా? నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, నేను ఇంకా కొంతకాలం ఈ శరీరంలో ఉంటాను అని అనుకోండి, కానీ ఈ శరీరంలోకి నేను రాకముందు ఏదో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఉండి ఉండాలి. నేను ఏ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను అది కూడా నాకు తెలుసు అనుకోండి, ఇంకా భయం ఎందుకు? నేను చెప్తాను, నేను 1959 పుట్టడానికి ముందు ఫలానా చోట ఫలానా శరీరం వదిలేశానండి, ఆ శరీరాన్ని అక్కడ వదిలేసి ఈ శరీరంలోకి వచ్చానండి అని చెప్తాను. ఇప్పుడు ఆ శరీరం వదిలి ఈ శరీరంలోకి వచ్చినట్టే ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలోకి ఎడతాను, ఏమిటి పెద్ద బాధ? అప్పుడు సంసారం ఉంటుందిగా, గొడవ లేదు. కానీ వచ్చిన పెద్ద చిక్కు ఎక్కడ వస్తుందంటే ధీరుడు ధైర్యంగా ఉంటాడు, మిగిలిన వాడికి భయం ఎందుకు వస్తుందంటే చచ్చిపోవడం అన్న మాట ఎందు. తాను ఇంతకు ముందు శరీరాన్ని ఒక దాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చానన్నది జ్ఞాపకం లేదు, అది అనుభవంలో లేదు. అది కూడా అనుభవంలో ఉందనుకోండి, ప్రతివాడు ఎంత ధైర్యంగా ఉంటారంటే ఏం పర్వాలేదు ఈ శరీరం పడిపోతే ఇంకో శరీరం వస్తుంది. అది ఎందుకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉండకుండా చేశాడు? మీరు కొంచెం జాగ్రత్తగా, అసలు వేదాంతం అంతా అక్కడే ఉంది, ఆ శ్లోకంలో పట్టంతా అక్కడే ఉంది. ఇది బాల్యంలో ఉంది తెలిసింది, ఇది యవ్వనంలోకి వచ్చింది బాల్యం పోయిందని తెలిసింది, యవ్వనం వెళ్ళిపోయి వార్ధక్యం వచ్చింది దీనికి బాల్యమో యవ్వనమో పోయాయని తెలిసింది, ఇది గతంలో శరీరం విడిచిపెట్టిందని ఎందుకు గుర్తులేదు? అది కూడా నువ్వు పొందిన అవస్థగా ఒకప్పుడు శరీరాన్ని విడిచిపెట్టావుగా, మరిది గుర్తు లేకుండా ఈశ్వరుడు ఎందుకు చేసినట్లు అంటే, అసలు శాస్త్రంలో ఉన్నటువంటి చాలా పెద్ద గమ్మత్తైన విషయం ఒకటి ఉంది, మృత్యువు అనేది ఎప్పుడో ఒక్కరోజు వచ్చేది కాదు, మృత్యువు పుట్టినప్పుడే వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఆగిపోవడం అన్న ప్రక్రియ జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు మృత్యువు చేత గ్రసింపబడుతూ ఉంటాడు. నేను మీకు బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక గొంగళీ పురుగు గూడు కట్టుకు పడుకుంటుంది. ఇప్పుడు గూడు కట్టుకుని నిద్రపోతున్నటువంటి గొంగళీ పురుగు అకస్మాత్తుగా గూడు చింపుకుని సీతాకోక చిలుకగా బయటికి వెళ్ళిపోతుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎప్పుడు మారిపోయింది, ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టింది, ఆ శరీరాన్ని ఎప్పుడు పొందింది అని మీరు నన్ను అడిగారనుకోండి, హఠాత్తుగా ఏదో ఒక్క క్షణంలో అలా మారలేదు, ప్రతి క్షణం అది పడుకున్న దగ్గర నుంచి సీతాకోక చిలుక అయిపోయే లోపల ప్రతి క్షణంలోనూ మారిపోతూనే ఉంది. ఒక పువ్వు పిండి ఎప్పుడైంది అని అడిగారనుకోండి, పువ్వు పిండి హఠాత్తుగా అవలేదు, పువ్వు క్రమంగా పిండెగా మారిపోయి పిండెగా మారిపోయిన తర్వాత ఇంకా పువ్వుగా లేదు, పిండె కాయగా మారిపోయిన తర్వాత పిండెగా లేదు, కాయ పండుగా మారిపోయిన తర్వాత కాయగా లేదు, పండు నేల మీద పడిపోయి భూమిలో కలిసిపోయిన తర్వాత ఇక పండుగా లేదు. అలాగే ఈ శరీరం ఎప్పుడు పుట్టిందో అప్పుడే దీనికి మృత్యువు కూడా ప్రారంభమైపోయింది. ఎలా ప్రారంభమైపోయిందో తెలుసా అండి, మార్పు రూపంలో ప్రారంభమైపోయింది ఈ శరీరానికి మృత్యువు. ఎప్పుడో వచ్చేది కాదు, ప్రతి క్షణము మృత్యువు చేత కబళింపబడుతూ ఉంటుంది. బల్లి ఈగని పట్టుకుంటుంది,
ఈగ ప్రాణ

దానితోనే ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది ఇంకాను. అది మెల్లమెల్లగా నోరు తెరిచి నోట్లోకి లాక్కుంటూ ఉంటుంది. ఆఖరణ నోట్లో పెట్టేసుకున్న తర్వాత చప్పరించేసి దాంట్లోకి విషం ఎక్కిన తర్వాత పూర్తిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అలాగే ఇది పుట్టినప్పుడే మృత్యు వచ్చేస్తుంది. ఇది మార్పు చెందుతోంది, ఒక్కొక్క అవస్థని దాటిపోతోంది అంటే మృత్యువుకి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఖరణ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతాడు జీవుడు. భాగవతంలో అత్యద్భుతమైనటువంటి వర్ణన చేస్తారు ఈ తదా దేహాంతర ప్రాప్తి అన్న విషయంలో. శరీరాన్ని ఎలా విడిచిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడో వర్ణన చేస్తారు. సరే, నేను ఆ విషయాన్ని ప్రస్తావించే ముందు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. దీనికి బాల్యమును చూసింది, యవ్వనమును చూసింది, వార్ధక్యమును చూసింది, కానీ గతంలో ఇది శరీరం విడిచిపెట్టింది అన్న విషయం ఎందుకు జ్ఞాపకంలో లేదు జీవుడికి? ఎందుకు ఈశ్వరుడు అది జ్ఞాపకం లేకుండా చేశాడు? అది కూడా జ్ఞాపకం ఉంటే మనకి చాలా భయం పోతుందిగా. వచ్చిన గుణం ఏమిటి అంటే, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అనుబంధములన్నీ జీవునివే కానీ శరీరానివి కావు. నేను అనబడే పదార్థం ఈ లోపల ఉన్నంతసేపే నా కూతురు నాన్నగారు ఉన్నారు అంటుంది. దీని లోపల నేనన్న చైతన్యం ఉన్నంతసేపే నా కొడుకు నాన్నగారు ఉన్నారు అంటాడు. ఈ లోపల నేనన్న చైతన్యం ఉన్నంతసేపే మీ అందరూ కోటేశ్వరరావు గారు ఉన్నారు అంటారు. ఒక్కసారి ఆ చైతన్యం శరీరాన్ని విడిచిపెట్టింది అనుకోండి, ఆ జీవుడు ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ శరీరం ఇక్కడే ఉన్నా కోటేశ్వరరావు గారు లేరు అంటారు. ఎందుచేత అంటే జీవుడు వెళ్ళిపోయాడు అందులోంచి. అనుబంధములన్నీ ఎవరివి అంటే జీవుడివే. కాబట్టి ఇప్పుడు జీవుడికి తాను ఏ శరీరం విడిచిపెట్టాడో జ్ఞాపకం ఉందనుకోండి, అనుబంధములు కూడా జ్ఞాపకం ఉండిపోతాయి. నేను ఫలానా చోట శరీరం విడిచిపెట్టాను అని జ్ఞాపకం ఉంటే ఆ శరీరములో తానున్నప్పుడు తనకి భార్యగా ఉన్నదెవరు, తనకి బిడ్డలుగా ఉన్నదెవరు, తనకి ఆత్మీయులుగా ఉన్నదెవరు, తనకి విరోధులుగా ఉన్నదెవరు, అది కూడా జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు అది కూడా జ్ఞాపకం ఉంటే మీరు ఈ జన్మలో అసలు ఉద్ధరణ వైపుకి ఏమి అడిగేస్తారు? ఇంకా రాగద్వేషములు ఎక్కువయ్యాయి. అది అసలు ఈ జన్మలో మీరు కొత్తగా పెంచుకుంటున్న రాగద్వేషములే మీ అభివృద్ధికి, మీ పురోగతికి, మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రతిబంధకాలు. అందుకేగా మీతో మనవి చేశా, నువ్వు నేను అన్న రెండు మాటలు ఎప్పుడొచ్చాయో అప్పుడు రెండు వచ్చాయి, రెండు ఎప్పుడొచ్చాయో అప్పుడు అజ్ఞానం వచ్చింది, అవిద్య వచ్చింది. ఇప్పుడు కొత్తగా రెండిటి మధ్యలో ఇంత చేరిపోయింది అనుకోండి, గజేంద్రమోక్షంలో దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనల తంత ఛాయలందుండలేక అంటాడు. పోతన గారంతా గజేంద్రమోక్షం అంతా చేసిందంతా వేదాంతమే. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారు నాకన్నాడు. అంటే నిజంగా 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారంటే వచ్చిన అభ్యంతరం ఏం లేదు. అసలు యథార్థం ఏమిటంటే ఈ లోపలి జీవుడు ఎన్నో శరీరాల్లో ఉన్నాడు ఇత పూర్వం. అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు దానికి అంతమంది భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు ఉన్నారో అంతమంది భార్యలతో అంతమంది బిడ్డల్ని కన్నాడు. ఈశ్వరుడు చేసిన మహోపకారం ఏమిటంటే గత జన్మకి సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని అమ్మ కడుపులోంచి బయటికి వచ్చేటప్పుడు జ్ఞాపకం లేకుండా తీసేస్తాడు. శఠము అన్న వాయువు పట్టుకుంటుంది, భాగవతంలో చెప్తారు దాని గురించి. ఆ శఠమన్న వాయువు పట్టుకోగానే అంధి మర్చిపోతాడు. అప్పటి వరకు జ్ఞాపకం ఉంటాయి, అప్పుడు వరకు ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి బయటికి తోసేయమన్నాను. అయ్యో నేను ఫలానా వారికి భర్తగా ఉన్నాను, ఫలానా వారికి భార్యగా ఉన్నాను, ఫలానా వారికి బిడ్డడుగా ఉన్నాను, వాళ్ళని నమ్ముకునంత చేశాను, చిట్ట చివరికి నాకు మిగిలిందేం లేదు, ఈశ్వరా నిన్ను చేరలేకపోయాను, ఇంకొక్కసారి శరీరం అయ్యి, అప్పుడు నేను ఈ శరీరం ఉంటే శరీరంతో నీ సేవ చేస్తాను, శరీరంలో నేనున్నాను కాబట్టి మనసు మంచిదిగా పెట్టుకుని మంచి ఆలోచనలు చేస్తాను, ఉపకారాలు చేస్తాను, పుణ్యాలు చేస్తాను, కాబట్టి ఈశ్వరా ఇంకొక్కసారి శరీరం ఇయ్యి అంటాడు. ఇచ్చినప్పుడు పరమేశ్వరుడు గత జన్మ జ్ఞాపకాల్ని కూడా ఉంచేసాడు అనుకోండి, ఉంచి పైకి పంపాడు అనుకోండి జీవుణ్ణి, ఇక ఆ జీవుడు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేడు. బయటికి వస్తూనే అతనికి ఒక జ్ఞాపకం ఉంటుంది, నా భార్య ఫలానా చోటు ఉంది, గత జన్మలో భార్య, ఎప్పుడు అక్కడికెడదామా అని ఉంటుంది, నా కొడుకులు అక్కడ ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు చూడాలనిపిస్తుంది. గతంలో కుక్కగా ఉండొచ్చు, కానీ ఆ కుక్కకు పుట్టిన పిల్లల మీద వ్యామోహం ఉంటుంది. ఓ పందిగా ఉండొచ్చు, ఆ పిల్లల మీద వ్యామోహం ఉంటుంది. ఇలా నీకు ఎన్ని జన్మల జ్ఞాపకాలు ఉంటాయో అంత

పెద్ద సంసారం నీలో ఉంటుంది. ఆ సంసారంలో పడిపోవడం వల్ల కదా పాడైపోయావు. సంసారం అన్న మాట వేదాంతంలో బయట ఉండేది కాదు, లోపల ఉండేది. బాహ్యంలో అయితే సంసారం బయట ఉందంటాం, వేదాంతంలో సంసారం లోపల ఉంటుంది. అందుకే కాషాయానికి అర్థం ఏమిటంటే అన్నీ విడిచిపెట్టేయడం, ఎవ్వరితోనూ అనుబంధం ఉండకూడదు. అందుకే నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసోహు పరిణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అంటుంది ఉపనిషత్తు. కాషాయం కట్టుకున్న వాళ్ళని చూస్తే ఆ మంత్రం చెప్పు అంటుంది. ఎందుచేత అంటే ఇంకా వాళ్ళకి త్యాగేనైకే అమృతత్వమానసోహు, ఇహ ఆయనకి కొడుకు లేదు, కూతురు లేదు, భార్య లేదు, భర్త లేదు, బిడ్డ లేదు, బంధువు లేరు, స్నేహితుడు లేడు, ఎవ్వరూ లేరు, ఆఖరికి శరీరమే నేను కాదు. అన్నీ విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టేసిన వాడికి ఒక్కడికే కాషాయం. అన్నీ వదిలిపెట్టేస్తే అన్నిటితో సంబంధాన్ని విడిచిపెట్టి లోపల ఉన్న నేను నేనుగా మాత్రమే మిగిలిపోయాను తప్ప నాకెవ్వరితో అనుబంధం లేదు. ఇక నేను అన్నయ్య అని పిలిపించుకునేది లేదు, ఏమండి అని పిలిపించుకునేది లేదు, నాన్నగారండి అని పిలిపించుకునేది లేదు. అలా నాన్నగారండి అని పిలవవలసినటువంటి వారికి నేను తండ్రిని పూర్వాశ్రమంలో అయినా ఇప్పుడిక నేను ఒప్పుకోను. ఇది కట్టుకున్న నాడు నాకు మళ్ళీ రెండో జన్మ, నేను కొత్తగా పుట్టిన వాడితో సమానం కాబట్టి లేదు, నేను అన్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టడం అంటే ఇది విడిచిపెడితే మరి బుద్ధి ఎక్కడ పెట్టావు? సత్తయందు న్యాసం చేశాను, సత్తయందు బుద్ధిని నిక్షేపించాను, అందుకని నేను సన్యసించానంటాడు. అందుకే సనాతన ధర్మమునందు అంత పెద్ద మార్పు వస్తే ఇది విడిచి అది పట్టుకున్నాడు కాబట్టి కాషాయం కట్టుకుంటాడు. అది లేకుండా కట్టుకున్నాడు అనుకోండి చాలా దోషభూయిష్టం అయిపోతుంది. కాబట్టి ఈ సంసారం అనేటటువంటిది లోపలుంది తప్ప నిజానికి పైన లేదు. నేను ఇక్కడ కూర్చున్నా అయ్యో నా భార్య, అయ్యో నా భార్య, అయ్యో నా భార్య అని వెంపర్లాట నాకుంటే సంసారం ఇక్కడే ఉంది. నేను ఇంట్లో ఉన్నా ఇవన్నీ అనుబంధాలు, గతంలో నాకెంతమంది భార్యలు, ఇప్పుడు ఒక భార్య అని నేను మోహమునకు గురికాని స్థితిని అది నోటితో చెప్పడం కాదు. నేను ఇప్పుడు నోటితో చెప్పిన మాట చేత నేను ఆ స్థితిని పొందాను అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. నేనే చెప్తున్నాను, నేను ఆ స్థితిని పొందినవాడను కాను, పొందడానికి ప్రయత్నం చేస్తున్న సాధకుడను మాత్రమే. అందుకే నాకు ఉద్వేగములు ఉంటాయి, నిజ జీవితంలో ఇంకా ఉద్వేగములకు లోనవుతుంటాను, పరిశీలనం చేస్తుంటాను. అది ఎప్పుడో పండుతుంది. ఆ పండిన నాడు నేను సాధన ఎందు చేరవలసిన స్థాయిని చేరిన వాడని అవుతాను. అందుకే వేదాంతం మనసుని పట్టుకోవలసిందే కానీ వేదాంతం తాత్పర్యంగా నేర్చుకునేది కాదు. కాబట్టి సంసారమన్నది నీ లోపలున్నది, దానివల్ల పాడైపోయావు గత జన్మలలో. ఇప్పుడు మళ్ళీ నీకు సంసారం పెట్టడం అంటే గతంలో ఉన్న జ్ఞాపకాలన్నీ పెట్టడమే. ఏ శరీరం వదిలిపెట్టావో నీకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉంచేశాడనుకో, ఉత్తర క్షణం ఈశ్వరుడు నిన్ను పుట్టిస్తూనే మళ్ళీ సంసారమన్న రొంపిలో ముంచి పుట్టించాడు. ఇక నువ్వేం ఉద్ధరణ పొందుతావు? నువ్వు కొత్తగా కల్పించుకుంటున్న అనుబంధముల నుండే వినిర్ముక్తం కాలేకపోతున్నావు. గత జన్మలలో ఉన్న అనుబంధాలు కూడా నీకు జ్ఞాపకం ఉండిపోతే జీవుడిగా ఇక నువ్వు పైకొస్తావా? ఈ జన్మలో నువ్వు కోటీశ్వరుడవైనా, నీకు ఒక్కతే కూతురైనా, గత జన్మలలో నీకున్న 16 మంది ఆడపిల్లల్లో 80 మందికి ఇంకా పెళ్ళవకుండా నువ్వు వెళ్ళిపోయి ఉండుంటే, ఇప్పుడు ఇక్కడ పుట్టిన పిల్ల కన్నా అక్కడ ఉండిపోయిన 80 మంది పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తావు? ఇప్పుడు సంసారం పెరిగిందా, సంసారం తరిగిందా? ఇక పైకే వస్తావు నువ్వు, ఇక రాలేవు, కుదరదు. ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చేది దేనికి ఇస్తాడంటే, ప్రత్యేకించి మనుష్య శరీరాన్ని దేనికి ఇస్తాడంటే ఉద్ధరణ కొరకిస్తాడు. నువ్వు దీన్ని తెప్పగా వాడుకుని పైకి రారా అని ఇస్తాడు. తెప్పగా వాడుకుని పైకి రావలసిన వాడికి ముందుండవలసిన లక్షణం ఆయన ఉపకారం చేసి ఓ బుద్ధి ఇస్తాడు. ఏమిటో తెలుసా అండి? గత సంసార వాసనలు నీకు జ్ఞాపకం లేకుండా చేస్తాను. కాబట్టి ఇప్పుడు జీవుడు ఏ శరీరం వదిలిపెట్టాడో జ్ఞాపకం ఉండకూడదు. అందుకే కడుపులో ఉన్నంతసేపు జ్ఞాపకం ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడో తెలుసా అండి? అది నరకం. ఆ నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు బాధపడతాడు. ఇందువల్ల కదా మళ్ళీ పుడుతున్నాను. ఏ ప్రాణిగానైనా కానివ్వండి, గర్భస్థము నరకము. ఆ కటిక చీకటి కన్ను పొడుచుకుంటే కనపడదు. అందుకే 2 రంధ్రములు అంటారు. 11 రంధ్రములు శరీరం మనకు ఉంటాయి. ఒక రంధ్రం తెరుచుకుంటే వెనక్కి రాడు, ఒక రంధ్రం మూసుకుంటే మళ్ళీ లోకంలోకి వస్తాడు. నాభీరంధ్రం తెరుచుకుని ఉన్నంతసేపు అమ్మ కడుపులో అమ్మ తిన్నది తన శరీరంలోకి ఎడుతూ ఉంటుంది. బయటికి వచ్చేసిన తర్వాత నాభి కోసేస్తే నాభీరంధ్రం మూత పడిపోతుంది.
ఇంకా నాభిలోంచి శరీరం

వెళ్ళదు. నాభి మూతపడిపోయి ఉండిపోతే బొడ్డూడిపోయిందంటారు. మూత పడిపోయింది అనుకోండి, నాభీరంధ్రం, ఇక అందులోంచి వెళ్ళేది లేదు, అంటే శరీరాన్ని పొందడం పూర్తయిపోయిందని గుర్తు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరంలోంచి గొప్ప సాధన చేసిన వాడు ఇక రాడని గుర్తు ఏమిటంటే, ఆఖరి సమయంలో ప్రాణోత్క్రమణం అయ్యే సమయంలో నిర్భయంగా ఇన్నిసార్లు శరీరాలు విడిచిపెట్టి శరీరాలు పొందాను, ఇక నేను శరీరాన్ని పొందను, నాకొద్దు అని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ మనసు ఈశ్వరుని యందు నిలబెడతాడు. ఆ నిలబెట్టిన కారణం చేత ఈ శరీరము పడిపోతున్నా తాను సాక్షిగా నిలబడతాడు. అలా సాక్షిగా నిలబడిన వాడెవరో వాడు మాత్రమే వెళ్ళే ద్వారం ఒకటి ఉంటుంది. అలా యోగమునందు వెళ్ళిపోయాడని గుర్తేమిటంటే, ఊర్ధముఖ చలనము చేసి బ్రహ్మరంధ్రమును భేదించుకుని పైకెడతాడు. ఇక్కడ చిట్లుతుంది, ఇక్కడ చిట్లు వెళ్ళిపోయాడు అంటే యోగమునందు వెళ్ళిపోయాడు అని గుర్తు. భగవద్గీత ప్రత్యేకించి సాంఖ్యయోగం అంతా కూడా యోగము యొక్క వైభవాన్నే మాట్లాడతాడు ఆయన. యోగము ధర్మముతో కలుస్తుంది. సరే, నేను అది ఎక్కడ అవసరమో అక్కడ దాని గురించి నేను మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అసలు ధర్మాన్ని విడిచిపెడితే యోగం కాదు, ధర్మమునందు అనురక్తియే యోగము యథార్థమునకు. అందుకే యోగ కర్మసు కౌశలం అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గత జన్మ వాసన కానీ గత జన్మకి సంబంధించిన జ్ఞాపకం ఉండిపోతే ఇక ఆ జీవుడు ఉద్ధరణ పొందడు. ఈ జన్మలో ఏర్పడినటువంటి అనుబంధాలని తెంచుకోవడం కుదరట్లేదు. అందుకు కదు ధూర్జటి గుండెలు బాదుకున్నాడు. ఆలంచున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకును సంబంధంబు కావించి. అమ్మ బాబోయ్, ఎంత వేదాంతం చెప్పాడో మహానుభావుడు. ఆలంచున్ మెడకట్టి అన్నాడు. ఆవిడ మెళ్ళో తాళి కట్టాను నేను అనుకున్నాను, కానీ ఇక్కడ పట్టుకుందయా అంటే భార్యే కాదు, భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా సంసారం అంత గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు దానికి అపత్య శ్రేణి కల్పించి దాని వలన కొంతమంది పిల్లలు పుట్టేటట్టు చేసి ఆ భార్య వలన తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి. ఈ ఇంట పుట్టిన ఆడపిల్లని బట్టుకెళ్ళి ఇంకో ఇంట్లో ఇచ్చాడు, ఇంకో ఇంట్లో పుట్టిన ఆడపిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు. 60 ఏళ్ళు వచ్చాక నీ చేసింది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే, ఓ కొడుకుని కని కూతుర్ని తెచ్చుకున్నాను, ఓ కూతుర్ని కని ఇంకో ఇంటికి పంపించాను, దానివల్ల అల్లుడు వచ్చాడు, దీనివల్ల కోడలు వచ్చింది, ఇది నీ సాధించింది. దీనికి అనుబంధంగా మళ్ళీ కొన్ని అనుబంధాలు ఏర్పడ్డాయి తప్ప సాధనలో నేనేం చేశాను ఈ శరీరంతో ఏమీ లేదు, సున్నా. ఈ అనుబంధాలే ఆఖరికి కొంప ముంచేస్తాయి మళ్ళీ. కాబట్టి తదా దేహాంతర ప్రాప్తి, ఇది జీవుడికి ఉన్న లక్షణం, శరీరాన్ని మళ్ళీ పొందుతాడు. కానీ అది నీకు జ్ఞాపకంలో లేదు, అనుభవంలో లేదు. అనుభవంలో లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద భయం ఏమొచ్చిందంటే, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఒరే ఈ శరీరం వదిలినా ఇంకో శరీరాన్ని పొందుతాన్రా అన్న ధైర్యం కూడా లేదు. అసలు ఇంకొక శరీరాన్ని పొందుతానన్న ధైర్యం కాదు, ఆ కోరిక ఉంచుకోకూడదు. అసలు ఆ కోరిక ఉండడం మొదటి తప్పు. సరే, అంత దూరం ఎక్కడ వెళ్ళిపోతానులేండి, కుదరదు, కనీసం మళ్ళీ మనుష్య జన్మలోకి వచ్చి శాస్త్రం చదువుకునేంత మంచి ప్రయోజనం కలిగితే చాలు అంటావా? నీకు మళ్ళీ శరీరం రాదనుకుని వ్యామోహపడ్డం పెద్ద తప్పు. తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్రనుముహ్యతి, ధీరులైన వారు దాని గురించి మోహాన్ని పొందరు. అర్జున, నువ్వేమిటి, ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారు అంటే గుండెలు బాధేసుకుంటున్నాయంటే, వాళ్ళు చచ్చిపోవడం అనేటటువంటిది శరీరం పడిపోతుంది, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు ఇంకో శరీరంలోకి, నీకెందుకంత బెంగ, నువ్వు పడగొట్టకపోతే పడదనుకుంటున్నావా, పడిపోతుంది, పడిపోయింది రాదనుకుంటున్నావా, వస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది వేదాంతంలో, మరి ఎందుకండి అసలు ఈశ్వరుడు ఈ శరీరాలు ఇస్తుండడం, ఏదో ఒక గొడవ తేల్చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఇహ శరీరం ఇవ్వకుండా, ఏమయ్యా నీకోసారి శరీరం ఇచ్చాను నువ్వు సరిగ్గా ఉపయోగించలేదు, గుణపావని ఎక్కించేస్తాడో గొడ్డలతో కొట్టేస్తాడో ఏదో చేసేనివ్వండి అయిపోయింది, అక్కడతో దరిద్రం వదిలిపోయింది. లేదా తనలో కలిపేసుకున్నాడా, కలిపేసుకోమనండి రెండే, మళ్ళీ శరీరం ఇస్తూ ఉండడం, మళ్ళీ చెయ్యి అంటూ ఉండడం, మళ్ళీ మనం కింద పడుతుండా మీద పడుతుండా, మళ్ళీ కింద పడ్డావు మీద పడ్డావును మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ శరీరం ఇస్తుండా, ఏమిటండి అల్లరంతా, ఎందుకు ఈశ్వరుడు ఈ శరీరం ఇవ్వడం,
అంటే మీరు ఒక్కొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం శాస్త్రమును ప్రమాణంగా

తీసుకుని మాట్లాడకపోతే, శాస్త్రమునందు సరి అయినటువంటి నిష్ట లేకపోతే, సరి అయినటువంటి సమర్థత కలిగిన గురువు దగ్గర శాస్త్రాధ్యయనం చేయకపోతే, బురదపాము లాంటి గురువు గారి నోట్లో పడ్డ పెద్ద కప్పలా పడిపోయి ఉండిపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటొస్తుందో తెలుసా అండి? శాస్త్ర పరిజ్ఞానమునందు పరిపక్వత ఏర్పడదు. ఏర్పడకపోతే సంధి ప్రలాపం అంటారు. అలాంటి మెట్టవేదాంతం ప్రశ్నలు వస్తాయి. ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని? మొట్టమొదట అసలు చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈశ్వరుడు మీకు శరీరమును ఇవ్వలేదు. ఈశ్వరుడు మీకు శరీరం ఇచ్చాడనుకున్న మీ సిద్ధాంతమే దోషభూయిష్టం. ఈశ్వరుడికి దాని ఎందు స్వాతంత్ర్యము లేదు. ఈశ్వరుడు ఇవ్వడు, ఆయన పెట్టుకోలేదు తన మీద. నేను మీకు ఈ శరీరాన్ని ఇస్తాను అని ఎక్కడా ప్రమాణం చేయడు. భగవద్గీత కాదు, మీరు సనాతన ధర్మమునందు వాంగ్మయాన్నంతటినీ చూడండి. ఇది మాత్రము ఈశ్వరుడు అనడు. ఎందుకు నేను ఈ మాట ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా అండి? ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే పునర్జన్మ సిద్ధాంతం ఉంది. మిగిలిన ఏ విశ్వాసము పునర్జన్మ సిద్ధాంతమును అన్నీ అంగీకరించవు. ఎవరు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారో వారొక్కరే బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోరు అంటే మనం గుండెలు బాధేసుకోక్కర్లేదు. బొట్టు పెట్టుకోరు అంటే దానికి గుర్తు ఏమిటంటే, వారు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించరు.

0: FM 90.4. వ్యవసాయ మార్కెట్లను సృష్టించడం. దక్షిణ అమెరికా ఆండీస్లోని ఎత్తైన పర్వతాల్లో రైతులు కొందరు వ్యవసాయ రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తారు. కానీ ఆరోగ్యకరమైన తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు అమ్మడంలో వాళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషపూరితమైన వ్యవసాయ రసాయనాల సాయంతో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎన్నో సాంప్రదాయ మార్కెట్లో చౌకగా అమ్ముతాయి. చూడటానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి, కాబట్టి వినియోగదారులకి నాణ్యత కనిపించదు.
1: ప్రజలకు మనం బాగా తెలిసేటట్లు మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం రసాయనాలు లేకుండా వ్యవసాయ శాస్త్రపరంగా పనిచేస్తున్నామని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మంచిదేదో తెలియదు, కాబట్టి రసాయనాలు కలిసిన ఉత్పత్తికి కలవని ఉత్పత్తికి ఒకే ధర చెల్లిస్తారు.
0: రైతులు వారానికోసారి తమ సహజ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మడానికి వీలు కల్పించే వ్యవసాయ మార్కెట్ను సృష్టించే పద్ధతిని నేర్చుకుందాం.
1: ఇంతకీ ఇది మన ఆరోగ్యానికే కదా, మనం ఎప్పుడూ సహజంగా ఉండాలి. ఇప్పుడు పళ్ళు కూరగాయల్లో వేస్తున్న రసాయనాల వల్లనే ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయన్న సంగతి మీకు తెలుసు. మనకి, నాకు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి రోగాల నివారణకి సహజమైన ఆహారాన్ని తినడం చాలా మంచిది.
0: వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మనము నాలుగు విషయాల మీద దృష్టి పెట్టాలి. సంస్థ, స్థానిక అధికారులతో చర్చలు. ఏ ఉత్పత్తిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని వినియోగదారులకు తెలిపే ఒక గ్యారంటీ సిస్టమ్. చివరిగా మార్కెటింగ్, కస్టమర్ సేవలు. ఇప్పుడు ముందుగా సంస్థ ఎందుకు ముఖ్యమైనదో, దాని గురించి ఏం చేయాలో చూద్దాం.

0: వ్యవసాయ శాస్త్రానికి కట్టుబడి ఉన్న కుటుంబాలతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకుని వినియోగదారులకి కావాల్సిందేమిటో తెలుసుకుంటే మీరు చక్కటి వైవిధ్యమున్న ఉత్పత్తులను పెంచి వాళ్లకి అందించవచ్చు.
1: మేము మార్కెట్లో విభిన్న ఉత్పత్తులను చేర్చుతున్నాము. ఉల్లుకో, ఓకా వంటి పంటలు ఒక సంఘంలో బాగా పెరుగుతాయి. మరో సంఘంలో అవకాడో బాగా పెరుగుతుంది. ఇంకో సంఘంలో టమాటాలు, పీచెస్ బాగా పెరుగుతాయి. రకరకాల పళ్ళని, కూరగాయల్ని, చిక్కులని చేర్చటానికి ఇదే మాకు సహాయపడుతుంది. మేము మా నాట్లని మార్చి మార్చి వేస్తాం కాబట్టి అది మాకు సహాయపడుతుంది. మా దగ్గర గిని పందులు, కోళ్లు, కుందేళ్లు కూడా ఉన్నాయి. కస్టమర్లకి మార్కెట్లో అన్ని దొరకాలి కాబట్టి వాటి మాంసాన్ని తీసుకుంటాము. కస్టమర్లు పల్లెటూళ్లలో దొరికే వాటన్నిటినీ కావాలనుకుంటారు కాబట్టి ఈ దేశంలో మేము మా కృషి, మా సేవలతో పట్టణానికి సేవ చేస్తాం.
0: సంవత్సరాల అనుభవంతో మీ కస్టమర్లు ఏం డిమాండ్ చేస్తారో, వాటిని ఎలా అందించాలో మీరే తెలుసుకుంటారు. ఉత్పత్తులను ఏడాది పొడవునా సరఫరా చేయాలంటే మీ భూమిని సారవంతంగా, ఆరోగ్యంగా ఉంచాలి. టెలీలియో వ్యవసాయ పర్యావరణ సంఘములోని 75 మంది సభ్యులు ఏడాది పొడవునా ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి మంచి సూక్ష్మజీవులతో రకరకాల కంపోస్ట్లను, ద్రవ రూపంలో ఉండే బయోఫర్టిలైజర్లను తయారు చేయడం నేర్చుకున్నారు.
1: మేము 2 వారాలకోసారి నాటుతాం కాబట్టి ఉత్పత్తి కొరత అనేది లేదు. ఇంకా మేము పంటలను మార్చుతాం.
0: రెండోది, ఆగ్రో ఇకలాజికల్ ఫేర్ను, మార్కెట్ను స్థాపించాలంటే స్థానిక అధికారులతో మీ గ్రూప్ చర్చలు జరపగలగాలి. వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా, ఉదాహరణకు ఒక ప్లాజానో లేకపోతే అక్కడి మార్కెట్లో ఒక రోజునో పొందడానికి మీ స్థానిక ప్రభుత్వంతో చర్చలు జరపడం చాలా కీలకమైంది. టెలీలియో నగర మేయర్ లియోనార్డో మారోటో వ్యవసాయ మార్కెట్కు రకరకాల పద్ధతుల్లో మద్దతునిస్తున్నారు.
2: సంవత్సరానికి దాదాపు 20,000 డాలర్ల బడ్జెట్ని కేటాయించిన సాంకేతిక సహాయంతో పాటు మేం పూర్తిగా బయోడిగ్రేడబుల్ అయిన బ్యాగులను కూడా ఇస్తాం. వారం వారం జరిగే రైతు మార్కెట్లను కూడా నిరంతరం ప్రోత్సహిస్తాం. ఉత్పత్తులను అమ్మడానికి స్థలాన్ని కూడా చూపిస్తాం.
0: పాల్గొనే వాళ్లు హక్కులు, బాధ్యతల్ని స్పష్టం చేయడానికి స్థానిక ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ పర్యావరణ మార్కెట్ను నిర్వహించడానికి అవసరమైన నిబంధనలను వ్రాయండి. అసోసియేషన్కు చెందిన విక్రేతలను దూరంగా ఉంచడానికి కూడా అలాంటివి వ్రాతపూర్వక నియమాలు సాయపడతాయి.
1: ఈ పత్రంతో ఫలానా ఫలానా నియమం ప్రకారం దీనికి ఇంత జరిమానా కట్టాలి అంటాం. వాళ్ళు ఆ నియమాలకి కట్టుబడి ఉండాలి. మేము విధించే జరిమానాలన్నీ చెల్లించాలి. ఉదాహరణకి గ్రూప్ మెంబర్ తన క్యాప్ ని గాని, యాప్రాన్ ని గాని ధరించకపోతే జరిమానా చెల్లించాలి. ఆ విధంగా మార్కెట్ లో ఆ వ్యక్తి శుభ్రంగా, చక్కగా ఉండటానికి సహాయపడుతుంది.
0: ఒప్పందంలో భాగంగా మున్సిపాలిటీ కూడా తన వెబ్సైట్ లోను, సోషల్ మీడియాలోను రైతుల మార్కెట్ గురించి ప్రచారం చేస్తుంది. అలాగే 2 వారాలకోసారి మార్కెట్ జరిగే రోజులకి ముందు టెలీలియో అగ్నిమాపక విభాగం, వ్యవసాయ శాస్త్ర బృంద సభ్యులు కలిసి మార్కెట్ స్థలాన్ని శుభ్రం చేస్తారు. 3వది, ఒక హామీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విక్రయించే ఆహారాన్ని వ్యవసాయ రసాయనాలు వాడకుండా ఉత్పత్తి చేశారని కస్టమర్లకి నమ్మకం కలిగేందుకు బృందంలో సభ్యులు ఒకరి పొలాన్ని మరొకరు తనిఖీ చేస్తారు. ఆ విధంగా ఆహారం ఎలా తయారవుతుందో, ఏది ఉత్పత్తి అవుతుందో, ఎంత ఉత్పత్తి అవుతుందో అందరికీ తెలుస్తుంది. వ్యవస్థీకృతమైన ఒక సమూహంగా మీరు మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు వేటిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని ప్రభుత్వాలు, ఎన్జిఓలు, విశ్వవిద్యాలయాలు, వినియోగదారుల బృందం వంటి స్థానిక వ్యక్తులతో కూడా ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
1: మేం మా బృందపు సభ్యులను తనిఖీ చేస్తాం. వాళ్ళు మమ్మల్ని తనిఖీ చేయడానికి వస్తారు కాబట్టి మేము మా సేంద్రియ ఉత్పత్తులతో మార్కెట్కి వెళ్లొచ్చు. మా పొలాలను పరిశీలించమని వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా అడుగుతాం. ఆయన మాకు సలహా కూడా ఇస్తారు. ఇప్పుడు తనిఖీ జరుగుతుంది కాబట్టి మేము స్ప్రేలు అవి చేయలేదు. ఇన్స్పెక్టర్ ఆ ఉత్పత్తులని ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. పరీక్ష చేసినప్పుడు ఉత్పత్తి మీద స్ప్రే చేశారని తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది?
0: 4వది, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి, మార్కెట్ గురించి, మీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ రోజుకి ముందు ప్రతి ఉత్పత్తికి ధరని, బరువుని, మోతాదుని స్పష్టంగా నిర్వచించాలి. ఇది మీ తోటి రైతుల మధ్య పోటీని అరికట్టి అందరికీ సరైన ధర దక్కేలా సహాయపడుతుంది.

0: మన సభ్యులందరి మధ్య సమాన భావన ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. దానివల్ల కస్టమర్ తన రైతును ఎంచుకుని ముందుకు సాగుతాడు. ఈ విధంగా అది చౌక, ఇది ఖరీదెక్కువ అనే ఆస్కారం ఉండదు. అలా మా మార్కెట్ లో రైతుల మధ్య సమానత్వం ఏర్పడుతుంది.
1: కస్టమర్ సేవకి సంబంధించిన సరైన పద్ధతుల గురించి బృందానికి శిక్షణనివ్వండి. క్లయింట్లతో సరైన విధంగా ఎలా ప్రవర్తించాలో, సరైన భాషని సంజ్ఞలని ఎలా వాడాలో క్రమంగా సాధన చేయాలి. మీరు సభ్యులందరితో పాటు దీన్ని ఉల్లాసవంతమైన రీతిలో చేయవచ్చు.
0: మేము కస్టమర్లను నవ్వుతూ పలకరించడం సహాయపడుతుంది. మీరు ఇంట్లో ఎంత కోపంగా ఉన్నా కస్టమర్ తో మాత్రం ఉల్లాసంగానే ఉండాలి. కస్టమర్ కు మీ కోపాన్ని రుచి చూసే అవసరం లేదు. మనం వాళ్ళని చిరునవ్వుతో స్నేహంగా ఆహ్వానించాలి.
1: మార్కెట్ కి వచ్చే కస్టమర్లకి తరచుగా సాంప్రదాయ పంటలు, సుగంధాన్నిచ్చే మూలికలు, మీరు అందించే ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. వేర్వేరు సంస్థలతో సహకరిస్తే మీ కస్టమర్లను ఆకర్షించడానికి, నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త చర్యలు చేపట్టవచ్చు. మార్కెట్ జరిగే రోజున తక్కువ ప్లాస్టిక్ ను ఉపయోగించడానికి కస్టమర్లను ప్రోత్సహించేందుకు అమ్మకందారులకు బయోడిగ్రేడబుల్ కిరాణా సంచులను మున్సిపాలిటీ సిబ్బంది అందించవచ్చు. రైతుల మార్కెట్ కి ప్రజలను ఆకర్షించడానికి మీరు అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ ని కూడా ఆహ్వానించవచ్చు. మీ స్థానిక విశ్వవిద్యాలయం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన పదార్థాలతో సాంప్రదాయ వంటకాల యొక్క రెసిపీ పుస్తకాన్ని మీరు వ్రాయవచ్చు. మార్కెట్లో వంటకాల రుచిని సెటప్ చేయడాన్ని తెలుసుకోవచ్చు. వినియోగదారులు, రైతుల మధ్య సంబంధాల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి మీ పొలాల సందర్శనలు నిర్వహించడానికి సహాయపడమని పర్యాటక విభాగాన్ని అడగవచ్చు. నెలకు ఒకసారి పెలిలియో మున్సిపల్ బస్సు కస్టమర్లను నగరం నుంచి కొన్ని ఇకలాజికల్ పొలాలకు తీసుకువెళ్తుంది. వారం వారం జరిగే మార్కెట్లో ప్రజలు కొన్ని పొలాలను సందర్శించడానికి సైన్అప్ చేయవచ్చు.
0: మేము శిక్షణ తీసుకుంటాం. మమ్మల్ని సందర్శించమని నగరపు వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. దాంతో వాళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని వస్తువులను ప్రత్యేకంగా చూడగలుగుతారు. ఎరువులు వేయడం అంటే ఏంటో, కోతలు కోయడం అంటే ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది.
1: వినియోగదారులు పర్యావరణ వ్యవసాయాన్ని గురించి తెలుసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తే రైతులు ఉత్పత్తి చేసే ఆహారం పట్ల గౌరవం బలపడుతుంది. సరైన సమాచారాన్ని, సంతృప్తిని పొందని వినియోగదారులు వ్యవసాయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి వారము వచ్చి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దాని గురించి చెబుతారు. మనం నేర్చుకున్న వాటిని సమీక్షించుకుందాం. మిమ్మల్ని మీరు సజావుగా నిర్వహించుకుంటే పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి తేలికగా శిక్షణ పొందవచ్చు. ఏడాది పొడవునా వినియోగదారులకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందించవచ్చు. వ్యవస్థీకృత గ్రామీణ కుటుంబాలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని పొందడానికి స్థానిక అధికారులతో చర్చించవచ్చు. ఒక గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాము కొనుగోలు చేసే ఆహారాన్ని రసాయనాలు లేకుండా ఉత్పత్తి అయిందని వినియోగదారులు నమ్ముతారు. చక్కటి కస్టమర్ సేవను అందించడానికి, మీ మార్కెట్ని, మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మీరు శిక్షణ తీసుకోండి.
2: నగరాలకు జీవం పోసేది పల్లెలే అని అర్థం చేసుకోవడానికి నేను నగరాల, పట్టణాల మేయర్లు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఉత్పత్తులు సేంద్రియంగా ఉంటే మన రైతులకు దక్కే మద్దతు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే పట్టణాలకు అభివృద్ధి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్

0: 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 99

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996

0: 07966
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
5: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
4: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
5: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
4: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
5: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
4: సంప్రదించండి
5: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
4: సెల్ 9177612669.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్చే చాహ్నవి. లిసనర్స్, ఈరోజు చేతి గాయాలకు చేసే శస్త్రచికిత్సల కోసం తెలుసుకుందాం. ఆడుకుంటూ కొంతమంది పిల్లలు తలుపు సందులో చేతులుంచి నలుపుకుంటారు. వేడి నీళ్లు పడి పిల్లల వంటి మీద చర్మం కాలవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే, వంటింట్లో వంట చేస్తూ పొరపాటున ఈ మిక్సర్లోనూ చేతులు పెట్టడంతో వేలు చివరి భాగాలు తెగవచ్చు, చేతులు కాలొచ్చు, తెగవచ్చు. పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఏ యాక్సిడెంట్ కారణంగానూ చేతులకు గాయాలవ్వచ్చు. రోడ్డు యాక్సిడెంట్లో చేతులు దెబ్బతినవచ్చు. ఎలక్ట్రిక్ షాక్తోనూ చేతులు గాయాలవ్వచ్చు. దీపావళి లాంటి పండగ సమయాల్లో బాణాసంచా పేలి గాయాలవ్వచ్చు. చర్మం, నరాలు, రక్తనాళాలు కూడా దెబ్బతినవచ్చు. చేయి ముందు భాగంలో అరచేతి పై భాగం నుంచి రేడియల్ ఆర్టరీ ఫోరామ్ ఫ్లాప్ తీసి చేతిలో దెబ్బతిన్న ప్రాంతంలో వేస్తారు. చర్మం దాని కింద కొవ్వు పొరను కలిపి ఫ్లాప్ అంటారు. మామూలు చర్మం చేతికి సరిపోదు కాబట్టి ఈ ఫ్లాప్ ని తీసివేస్తారు. చేతి భాగాలు ఏమైనా తెగితే వాటిని జాగ్రత్తగా తీసి ఓ పాలిథిన్ బ్యాగ్ లో వేసి ఆ పాలిథిన్ బ్యాగ్ ని ఐస్ బ్యాగ్ లో ఉంచి పేషెంట్ ని వైద్యుల దగ్గరికి తీసుకురావాలి. ఆలస్యమైన కొద్దీ అతుక్కునే అవకాశాలు తగ్గుతాయి. తెగిన 6 గంటల్లోపు ఆసుపత్రికి తేవాలి. తెగిన భాగాన్ని సరాసరి ఐస్ మీద ఉంచకూడదు. తెగిన భాగాన్ని ఉంచిన భాగాన్ని ఓ పాలిథిన్ బ్యాగ్ లో ఉంచి ఆ పాలిథిన్ బ్యాగ్ ని ఐస్ లో ఉంచి తేవాలి. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: After a beautiful song, welcome back to Ayushman Baba. చేయి కదలికల్ని కలిగించే టెండాన్స్ దెబ్బతింటే వెంటనే వాటిని కలపాలి. ఈ టెండాన్స్ ఒక్కసారి పూర్తిగా దెబ్బతింటే మళ్ళీ మామూలు కావు. చేతిలోని ఎమగడు విరిగితేనూ సరిచేసి కట్టు కట్టాలి. వేలు పొడవుగా ఉండటానికి వెనుక భాగాన నరాలుంటాయి, వీటిని సరిచేయాలి. వేలు చివరి భాగాలు తెగితే మైక్రోస్కోపిక్ సర్జరీతో కలపవచ్చు. చేయి ముందు భాగం కట్ అయితే చికిత్సకి 4 నుంచి 5 గంటల దాకా పట్టవచ్చు. రక్త ప్రసరణ మార్గాన్ని కలపాలంటే 6 నుంచి 8 గంటలు పట్టవచ్చు. చేతి వేళ్ల ఉంగరాలు బిగుతవడం వల్ల గాయాలు కావచ్చు. చేతి వేలతో పట్టుకునేటప్పుడు బొటన వేలు ఒకటి ఒక పక్క ఉంచి మిగతా వేలు మరో పక్క ఉంచి పట్టుకుంటాం. అందుకని చేతి బొటన వేలు తెగితే చాలా కష్టం. అప్పుడు కాలి వేలలో 2 వేలు తీసి చేతికి టో ట్రాన్స్ఫర్ సర్జరీ చేస్తారు. హ్యాండ్ సర్జరీ చేసేటప్పుడు ఫిజియోథెరపీ చాలా అవసరం. చేయి తెగిన భాగాలు నల్లగా కాకముందే చికిత్స చేయించాలి. ఓకే లిసనర్స్, క్యాన్సర్ను తగ్గించే హెర్బల్ ఔషధాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126269. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఒలిఫిక్ యాసిడ్ క్యాన్సర్ కు కారణమయ్యే ఆంకోసిన్ ని బ్లాక్ చేస్తుందని, బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇది బాగా ఉపయోగపడుతుందని తేలింది. పళ్ళు, కూరగాయలు కూడా క్యాన్సర్ కు కారణమయ్యే జన్యువుల్ని నిరోధిస్తాయని తేలింది. మోనోపాజ్ లో స్త్రీలు పళ్ళు, కూరగాయల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, యుటరైన్ క్యాన్సర్ చాలా వరకు నివారించవచ్చు. 14 ఏళ్ళు వచ్చే వరకు

నరాలు చక్రకేరీలు తినే పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పసిఫిక్ యూట్రీ అనే చెట్టు బెరడులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. జనవరి 15, 2005 అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని వెలువడించారు. ఫార్మాన్యూటికల్ కంపెనీ వారికి ఈ ఔషధం త్వరలో అందుబాటులోకి వస్తుంది. వింకా రోజా అనే మొక్కలోంచి కొన్ని రసాయనాలు వేరు చేసి క్యాన్సర్ మీద ప్రయోగించి చూశారు. ఫలితాలు బాగున్నాయి కానీ సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపించాయి. పసుపులో కుర్కుమిన్ మీద కూడా పరిశోధనలు సాగాయి, కానీ సంపూర్ణంగా జరగలేదు. ఓకే లిసనర్స్, ఈరోజు ఆయుష్మాన్ బాబాలో కొన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS, DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS, MS, MCH Surgical Oncology, FI, MAS Cancer Surgeon.
0: Vinayaka Multi-Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Chigula Samasito, Badapadevarki, Vishnu Danta Vaidya Kalasala, Chigula Vyadula Vibhagam Andistunna Goppa Subhavarta. Chigula Nundi, Raktam Karanamane Ibbandito Badapadutunnara, Mee Noti Durvasana Samasyega Marinda, Pallu Kadali Tinadaniki కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0816-2377-9623-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్

0: చేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా? చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: 90.4 రెడి విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం నేటి వనరులు పరిసరాల విజ్ఞానంలోని పాఠం వింటారు.
1: కిరణ్, స్రవంతి, ఇలా రండరా.
2: ఏంటి నాన్నగారు, పిలిచారా నాన్న?
1: అవునమ్మా, మొక్కలకి నీళ్లు పట్టాలి. ఎవరు పడతారు?
2: కాసేపు చెల్లి, ఆ తర్వాత నేను. ముందు చెల్లిని పట్టమనండి. ఈ లోగా నిన్ను కాసేపు ఆడుకుని వస్తాను నాన్న.
3: సరేలే, ఆ రబ్బర్ గుట్ట ఇలా ఇవ్వండి నాన్న.
1: స్రవంతి, నీళ్లు వృధా చేయకుండా జాగ్రత్తగా పాదుల్లో నీళ్లు నింపాలమ్మా. నేనేమో ఎండు కమ్మల్ని ఆకుల్ని తుంచేస్తాను, సరేనా?
3: నాన్న.
1: ఏమిటమ్మా?
3: ఈ మొక్కలకి రోజు నీళ్లెందుకు పోయడం?
1: మరి మనం రోజు నీళ్లెందుకు తాగుతున్నాం?
3: దాహం వేస్తుంది కాబట్టి.
1: అలాగే మొక్కలకు కూడా దాహం వేస్తుంది. మనకు దాహం వేస్తే అమ్మని మంచి నీళ్లు అడుగుతాం, లేదా మనమే నీళ్లు తీసుకొని తాగుతాం.
3: మొక్కలకి దాహం వేస్తుంది కనుక మనం నీళ్లు పోయాలి, అంతే కదూ?
1: అవునమ్మా, దాహం తీర్చడానికే కాకుండా మొక్కలు బలంగా పెరగడానికి కూడా నీరు ఎంతో అవసరం. కేవలం మొక్కలకి మనుషులకే కాదు, పశువులు, పక్షులు, ఇంకా ఇతర జంతువులు, అంటే జీవం ఉన్న ప్రతి ప్రాణికి నీరు ఎంతో అవసరం.
4: నమస్కారం అండి.
1: ఓ మాధవి, నువ్వా? రమ్మారా. స్రవంతి, నీ స్నేహితురాలు వచ్చింది చూడు.
3: అన్నయ్య, నువ్వు వచ్చి నీళ్ల పైప్ తీసుకోవా.
2: ఆ వస్తున్నా.
1: కిరణ్, ఒక్కొక్క మొక్కకి నీరు అందేలా పోయాలి సుమా. మేము అలా కాసేపు ఆ పచ్చగడ్డిలో కూర్చుంటాం. ఏమ్మా మాధవి, బాగా చదువుతున్నావా?
4: చదువుతున్నానండి.
3: నీకు తెలుసా మాధవి, మనలాగే మొక్కలకి కూడా రోజు నీళ్లు కావాలి, అందుకే రోజు నీళ్లు పోస్తాం.
4: అంటే మొక్కలకు కూడా దాహం వేస్తుందా?
1: ఓ విధంగా అంతేనమ్మా. మనం పోసే నీటిని మొక్కలు వేళ్ల సహాయంతో నేల నుంచి పీల్చుకుంటాయి, బాగా పెరుగుతాయి. మాధవి, మీ ఇంట్లో పళ్ళ చెట్లు, పూల చెట్లు ఏమైనా పెంచుతున్నారా?
4: పెంచుతున్నామండి. జామ చెట్టు ఉంది, కాయలు కూడా కాస్తున్నాయి. మందార, గులాబీలు కూడా ఉన్నాయి, కానీ నీళ్లు లేక కొన్ని మొక్కలు ఎండిపోయాయి.
1: ఏ, మీ ఇంట్లో కుళాయి సరిగా రాదా?
3: వస్తుంది నాన్న, కానీ నీళ్లు రోజుకు అరగంట మాత్రమే వస్తాయి. మాధవి వాళ్ళ ఇంట్లో మనకులాగా బోరుబావి లేదు.
1: అలాగా?
3: నాన్నగారు, నీళ్ళందరికీ అవసరమే కదా.
1: అవునమ్మా, గాలి పీల్చడం ఎంత అవసరమో నీరు తాగడం కూడా అంతే అవసరం. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయేదాకా నీటి అవసరం ఎంతో ఉంది.
2: నేను వచ్చేసాను నాన్నగారు.
1: కిరణ్, నువ్వు కూడా అలా ఆ ప్రక్కన కూర్చో. కిరణ్, నీకు నీరు, నీటిని గురించి చాలా విషయాలు తెలుసు కదా.
2: ఆ తెలుసు నాన్నగారు, పోయిన సంవత్సరం చదువుకున్నాను, అయినా మళ్ళీ వింటాను, చెప్పండి.
1: గుడ్, తెలిసిన విషయాలే అయినా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం మంచి విద్యార్థుల లక్షణం. అన్నయ్య కాదు గాని, నువ్వు చెప్పు స్రవంతి, నీకేం తెలుసు?
3: నాన్నగారు, మన ఇంట్లో రెండు రకాల నీళ్లున్నాయిగా.
4: అవునండి, మా ఇంట్లోనూ అంతే.
2: రెండు రకాల నీళ్ళా? నీళ్ళన్నీ ఒకటేగా.
1: కంగారు పడక కిరణ్, వాళ్ళ భావం నాకు తెలిసిందిలే. రెండు రకాల నీళ్ల గురించి చెప్పండమ్మా.
3: మనం తాగే నీరు ఒక రకం, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి, స్నానానికి, మొక్కలకు పోయడానికి వాడే నీరు రెండవ రకం.
1: భలే చెప్పారర్రా, నిజమే. వంట పనులకి, తాగటానికి శుభ్రమైన నీటిని వాడతాం మనం, అది మంచిది.

0: ఇక స్నానానికి, మొక్కలకు, బట్టలు ఉతకడానికి మామూలు నీటిని వాడతాం.
1: జంతువులకు, పక్షులకైతే తాగడానికి మాత్రమే నీళ్లు కావాలి. వాటికి మిగతా అవసరాలు ఏమీ ఉండవు కదండి.
0: అవును మా మాధవి, మనుషులకే నీటి అవసరం ఎక్కువ. అయితే ప్రతి ప్రాణికి దాని అవసరాలకి అనుగుణంగా నీరు కావాలి. ఈ ప్రపంచంలో మనం లెక్కించలేనన్ని జీవులు ఉన్నాయి. అన్నీ నీటిపై

0: నీటి వనరులు అంటే నీరు లభించే ప్రదేశాలు. సముద్రాలు, నదులు, చెరువులు, బావులు, వర్షపు నీరు ఇవన్నీ కూడా నీటి వనరులు అన్నమాట. శ్రవంతి, మనకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?
1: పెరట్లో ఉన్న కుళాయి నుంచి.
0: అవి త్రాగడానికి ఉపయోగించే మంచి నీరు అన్నమాట. మరి మిగతా పనులకు ఏ నీరు వాడతాం?
1: బోర్ బావి నీళ్లు వాడతాం.
0: అంటే బావి మన నీటి వనరుల్లో ఒకటి అన్నమాట. మన ఇంట్లో గాని మాధవి వాళ్ళింట్లో గాని ఉన్న కుళాయికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?
2: నేను చెబుతాను, ఊరి బయట ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి.
0: మరి ఆ ట్యాంక్ లోకి?
2: చెరువు నుంచి.
0: సరిగ్గా చెప్పావు కిరణ్. ఊరి బయట ఉన్న చెరువు నీటిని శుభ్రం చేసి కుళాయిల ద్వారా తాగే నీరు వదులుతారు. ఇళ్లలో ఉండే బావి నుండి గాని బోరు బావి నుండి గాని నీరు తోడి ఇతర పనులకు వాడుకుంటాం. అంటే బావి, బోరు బావి, చెరువు ఇవి మన ఊరికున్న నీటి వనరులు.
2: పోయిన వేసవి కాలంలో మన ఊరి చెరువు ఎండిపోతే గోదావరి నది నుంచి ట్యాంకర్లతో నీరు తెచ్చుకున్నాం. గోదావరి నది కూడా నీటి వనరే కదా?
0: అవును, బావులు చెరువులే కాదు, కాలువలు నదులు కూడా నీటి వనరులే. అన్నట్టు మన రాష్ట్రంలో ప్రవహించే పెద్ద నదులేవి?
3: గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న ఇవే కదా నాన్న?
4: మా తాతయ్య వాళ్ళ ఊరికి దగ్గరగా వంశధార అనే నది ఉందండి. అక్కడికి దగ్గరలో సముద్రం కూడా ఉంది. అందులో చాలా నీళ్లున్నాయి.
2: సముద్రంలో నీళ్లు ఉప్పుగా ఉంటాయి.
0: సముద్రంలో నీటిని తాగటానికి ఉపయోగించం, వ్యవసాయానికి కూడా పనికిరాదు. అయినా సముద్రం కూడా మనకున్న నీటి వనరుల్లో ఒకటి. ఆ నీటిని మరో రకంగా ఉపయోగించుకుంటాం.
1: ఎలా నాన్న?
0: మనం వంటలో వాడే ఉప్పు ఎక్కడి నుంచి తయారవుతుంది అనుకుంటున్నారు? సముద్రపు నీటి నుంచే.
2: చేపలు, తిమింగలాలు, మరెన్నో రకాల జీవులు సముద్రంలో పెరుగుతాయి కదా నాన్న.
0: అవును రోయ్, మర్చిపోయాం. సముద్రపు నీరు మనకు తాగటానికి పనికిరాదు, కానీ చాలా రకాల జంతువులు, మొక్కలు సముద్రాల్లోనే జీవిస్తాయి.
2: కొన్ని దేశాల్లో సముద్రపు నీటిని శుభ్రం చేసి తాగడానికి కూడా వాడతారని మా మాస్టారు చెప్పారు.
5: అవునా అంకుల్?
1: ఉప్పు నీళ్ళు ఎలా తాగుతారు నాన్న?
0: శుభ్రం చేసి ఉప్పును తీస్తారమ్మా, అప్పుడు ఇవి మంచినీళ్ళలాగే ఉంటాయి, తాగొచ్చు కూడా, ఏం కాదు.
1: అయితే సముద్రం కూడా మనకున్న నీటి వనరుల్లో మరొకటన్నమాట.
5: బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రం ఇవే కదండి మనకున్న నీటి వనరులు.
0: ఇవే కాదు, కొన్ని ప్రదేశాలలో భూమి నుంచి నీరు దానంతటా అదే ఊరుతుంది. అంటే భూమి లోపల నుండి పైకి వస్తుందన్నమాట. అటువంటి ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయనుకోండి, వాటిని నీటి బుగ్గలు అంటాం. మనం బావులను లోతుగా తవ్వినప్పుడు, బోరు బావి వేసినప్పుడు వాటిల్లోంచి వచ్చేది ఊటనీరే, తెలిసింది కదూ.
1: వర్షం మర్చిపోయాం.
0: అవును, వర్షం కూడా మన నీటి అవసరాలను తీరుస్తుంది. వర్షాలు కురిస్తేనే కదా బావులు, చెరువులు నీటితో నిండుతాయి, కాలువలు నదుల్లో కూడా నీరు ప్రవహిస్తుంది.
5: అయితే బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రం ఇవే కాక వర్షం కూడా నీటి వనరుల్లో ఒకటి, అంతే కదండి?
0: అయితే ఓ చిన్న తేడా ఉందర్రా.
1: ఏమిటి నాన్న?
0: నదులు, సముద్రాలు సహజంగా ఏర్పడ్డ నీటి వనరులు, ఇక చెరువులు, బావులు ఇవేమో మనమే నీటిని నిల్వ చేయడానికి ఏర్పరచుకున్నవి. ఇక వర్షం కూడా ప్రకృతి సిద్ధమైనదే, మేఘాల వల్ల లభిస్తుంది అది. వర్షమే లేకపోతే నదులు, చెరువులు, బావులు అన్నీ ఎండిపోతాయి. వర్షం కురిస్తేనే అన్నీ నీటితో నిండుతాయి, మళ్ళీ మేఘాలు ఏర్పడతాయి, మళ్ళీ వర్షం. ఇదేనారా జలచక్రం అంటేను?
1: జలచక్రమా? అంటే ఏమిటి నాన్న?
2: అవునవును, జలచక్రం.
5: బండి చక్రం, భూచక్రం పేర్లు విన్నాం, జలచక్రం పేరు ఎప్పుడు వినలేదే.
0: నీటి వనరులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ఈ జలచక్రం. నదులు, సముద్రాలు, చెరువులలోంచి నీరు ఎండవేడిమికి ఆవిరిగా మారుతుంది. ఆ నీటి ఆవిరి గాలిలో కలిసి వాతావరణంలో పై పైకి చేరుతుంది. అక్కడ చల్లబడి నీటి ఆవిరి మేఘాల్లాగా ఏర్పడుతుంది. ఆ మేఘాలు మరింత చల్లబడితే వర్షపు చినుకు భూమి మీద కురుస్తుంది. నీరు ఆవిరిగా మారడం, మేఘాలుగా ఏర్పడడం, తిరిగి భూమి పైన వర్షంలాగా కురవడం ఇదంతా ఎల్లప్పుడూ జరిగేది. దీన్నే మనం జలచక్రం అంటాం.
1: భూమి మీద ఉండే నీరు, నదులు, సముద్రాలు, చెరువులలోని నీరే ఆవిరిగా మారడం, వాతావరణంలోకి చేరడం, అది మేఘాలుగా మారడం, తిరిగి భూమి మీదకే చేరడం, భలే వింతగా ఉంది కదా నాన్న.
5: అలా జరుగుతుంది కాబట్టే జలచక్రం అంటున్నాం కదండి.
0: అవునమ్మా.

0: నీరు ఎన్నో మార్పులకు గురి తిరిగి యథాస్థితికి చేరుకోవటమే జలచక్రం.
1: నాన్నగారు.
0: ఏమిటి కిరణ్?
1: ఒకవేళ ఈ జలచక్రమే లేకపోతే ఏమవుతుంది?
0: భలేవాడివే, జలచక్రం ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. అది లేకపోతే నీటి వనరులు తరిగిపోయే స్థితి వస్తుంది.
2: అయితే జలచక్రం అలా తిరుగుతూనే ఉండాలి, లేకుంటే కొన్నాళ్లకి మనకి నీరే లేకుండా పోతుంది. వర్షం వల్లే నీటి వనరుల్లోకి నీరు వస్తుంది, తెలిసింది.
3: వర్షం నీటికి ఆధారం జలచక్రం, అది కూడా తెలిసింది.
0: సరిగ్గా చెప్పారు. నీటి అవసరం గురించి, నీటి వనరుల గురించి, జలచక్రం గురించి తెలుసుకున్నారు కదా, అలాగే నీటి వనరుల ప్రాముఖ్యతను కూడా తెలుసుకోవాలి.
1: నదులు చెరువులు మన అవసరాలను తీరుస్తాయి. సముద్రం నుంచి ఉప్పు లభిస్తుంది. సముద్రంలో చేపలు, ఇతర జంతువులు, మొక్కలు నివసిస్తాయి. అంతేగా నాన్న?
0: నిజమే కిరణ్, కానీ నీటి వనరుల ప్రాముఖ్యం ఎంతో ఉంది.
2: మొక్కలు పెరగడానికి, పంటలు పండడానికి నీరు చాలా అవసరం.
1: కర్మాగారాలు నడపడానికి, కరెంటు తయారీకి కూడా నీరు కావాలి.
0: అవునర్రా, దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? నీటి వనరులు మనకు, ఇతర ప్రాణులకు దగ్గరగా ఉండాలి. అయితే భూమి మీద అన్ని ప్రాంతాల్లోనూ నీటి వనరులు ఒకేలా ఉండవు. కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు తక్కువగా ఉంటాయి, మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు చాలా అరుదుగా ఉంటాయి.
2: నీటి వనరులు అరుదుగా ఉండే ప్రాంతాలేవి?
1: ఎడారులు. ఆ మాత్రం ఊహించలేవా ఏమిటి?
0: తప్పు కిరణ్, తెలియకపోతే చెప్పాలి గాని అలా అనకూడదు. ఆ చూడమ్మా, వర్షం చాలా తక్కువగా ఉండే ప్రాంతాలను ఎడారి భూములు అంటాం. అయితే ఈ ఎడారుల్లో కూడా అక్కడక్కడ నీరు లభించే ప్రాంతాలుంటాయి, వాటిని ఒయాసిసులు అంటారు.
3: అంటే ఎడారి బావులా?
0: ఒక రకంగా అంతేనమ్మా. ఎడారి బావులు, అదే ఒయాసిసులు, ఎడారుల్లో అక్కడక్కడ మాత్రమే కనపడతాయి.
2: మరి ఒయాసిస్లకు దూరంగా ఉండే వాళ్ళకి దాహం వేస్తే ఎలాగా? అక్కడ పంటలు కూడా పండవు, పాపం ఏం తిని బతుకుతారు నాన్న?
0: వాళ్లకుండే నీటి వనరు ఒయాసిస్ మాత్రమే. అందుకే ఎడారుల్లో చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తారు. నీటిని, ధాన్యాన్ని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటూ కాలం గడుపుతారు.
3: ఎడారి ప్రాంతాల్లో ఉండే ప్రజలు తగినంత నీరు లేక చాలా కష్టపడతారన్నమాట.
0: అవునమ్మా, ఎండాకాలంలో ఒకటి రెండు నెలలు తగినంత నీరు దొరక మనం ఎంత ఇబ్బంది పడతామో మీకు తెలుసు కదా. అదే ఎడారి ప్రాంతాల్లో ప్రజలకు ప్రతినిత్యం నీటి కొరత. ఇప్పుడు చెప్పండి, మనం ఎలాంటి ప్రాంతాల్లో ఉంటే మంచిది?
2: నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటేనే మంచిది.
0: అందుకే నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మంది ప్రజలుంటారన్నమాట. మనిషి నిత్యావసరాలలో నీరు అతి ముఖ్యమైనది.
3: అందుకు కారణం నీటి వనరులే కదండి.
0: అవునమ్మా మాధవి, నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కూడా ఎక్కువే.
1: అంటే?
0: అంటే నీటి వనరులు, వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయి. నగరాలు, పట్టణాలు నీటి వనరులు బాగా ఉన్న ప్రాంతాల్లోనే ఉంటాయి. మన హైదరాబాదు నగరానికి ఉన్న నీటి వనరులు ఏమిటో నువ్వు చెప్పరా కిరణ్?
1: మూసీ నది, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్, ఇవే మనకున్న నీటి వనరులు.
0: కరెక్ట్. శ్రవంతి, పోయినసారి సెలవుల్లో నీవు విజయవాడ వెళ్ళావు కదా, అక్కడ ఉన్న నది పేరేమిటి?
2: కృష్ణానది. అక్కడ ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. ఎంత నీరుందో.
3: అంకిల్, మా తాతయ్య వాళ్ళ వైజాగ్ దగ్గర సముద్రమే ఉంది.
0: అందుకేనమ్మా విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ లాంటి పట్టణాలు బాగా అభివృద్ధి చెందాయి. పరిశ్రమలు స్థాపించడానికి నీటి వనరులు ఉండాలి కదా. మరి
3: మొత్తానికి నీటి వనరుల వల్ల బోల్డని లాభాలున్నాయన్నమాట.
0: అవును, తెలియని విషయాలు తెలుసుకోవటమే కాదు, ఆ విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్న విషయాలు గుర్తున్నాయిగా?
2: గుర్తున్నాయి నాన్న.
0: ఏది ఒకసారి చెప్పండి చూద్దాం.
1: నీరు ప్రతి ప్రాణికి అవసరం. బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు, ఊట నీరు, వర్షపు నీరు, ఇవన్నీ మనకు నీటి వనరులే కదా.
3: నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయి.
0: ఇక పదండర్రా, పొద్దుపోయింది. మరోసారి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
4: మీరింతవరకు పరిసరాల విజ్ఞానంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం నేటి వనరులు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక

0: పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని రక్షిత మంచినీటి పథకం పాఠం వింటారు.
1: ఇందు మూలంగా గ్రామంలో ఉండే ప్రజలందరికీ మన ఊరి ప్రెసిడెంట్ గారు తెలియజేయనది ఏమనగా, మన పెద్ద చెరువులో ఉన్న నీరు క్రిములు కీటకాలు పురుగులు పట్టి కలుషితమైపోయింది గనక ఆ నీటిని తాగడానికి కానీ ఇతర పనులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదని తెలియజేస్తున్నారు. అట్లాగే మన ఊరి మధ్యలో ఉన్న చిన్న చెరువు దగ్గర ఎవరైనా సరే బట్టలు ఉతకడం, అంటు తవ్వుకోవడం, స్నానాలు చేయటం మొదలైనవి ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని తెలియజేస్తున్నారు. అట్లాగే చిన్న చెరువు నీటిని శుభ్రపరచుకుని ఏటి చిన్న చెరువు నీటిని శుభ్రపరచుకుని తాగాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు.
2: ఒరేయ్ పిల్లలు, దండోరా విన్నారుగా?
3: ఏమిటి తాతయ్య?
2: అదేనమ్మా లక్ష్మి, పెద్ద చెరువులో నీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పనికి వాడకూడదు.
3: ఎందుకు తాతయ్య?
2: క్రిములు కీటకాలు పురుగులతో కలుషితమైంది గనుక.
3: అయితే మనం ఈదులాడుకుంటూ స్నానం చేద్దామనుకున్నాంగా, అది కుదరదా?
2: కుదరదు లక్ష్మి, కలుషితమైన నీటితో స్నానం చేస్తే రకరకాల జబ్బులు వస్తాయి. హాయిగా మన పెరట్లో ఉన్న బావిలో నీళ్లు తోడిస్తాను, ఇద్దరు స్నానం చేయండి పదండి.
3: తాతయ్య తాతయ్య!
2: ఏమిటమ్మా?
3: స్నానం అయిపోయినా బుజ్జిగాడు చూడు, అక్కడే ఆడుతున్నాడు.
2: ఒరే బుజ్జి, ఏం చేస్తున్నావురా ఇలారా?
4: వస్తున్నా తాతయ్య.
2: ఏం చేస్తున్నావురా అక్కడ?
3: రాళ్ళు ఆకులు వేస్తున్నాడు తాత బావిలోకి.
4: అబ్బే అది కాదు తాతయ్య, బట్టలు తడిసినవి ఉతుకుదామని.
2: బావి దగ్గర బట్టలు నువ్వే కాదు, ఎవ్వరూ ఉతకూడదు.
3: ఎందుకని తాతయ్య?
2: ఎందుకంటే చెరువులో నీళ్లు సరిగ్గా లేనప్పుడు, చెరువు వరకు వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకోలేనప్పుడు బావిలో నీళ్లే కదా మనం తాగాల్సింది. అంచేత బట్టల్ని బావి దగ్గరే ఉతికామనుకో, బట్టలకున్న మురికి నీటిలో కలిసి బావిలో చేరి బావిలో నీటిని కలుషితం చేసే ప్రమాదం ఉంది గనక.
3: అయితే తాతయ్య, మన పెద్ద చెరువు దగ్గర ఎప్పుడు బట్టలు ఉతుకుతూ ఉండడం వల్లే నీళ్లు కలుషితమైపోయాయా?
2: అవును లక్ష్మి, కేవలం బట్టలు ఉతకడం వల్లే కాదు, ఆ చెరువులో అంట్లు కడగటం వల్ల, ఆవుల్ని గేదెల్ని కడగటం వల్ల కూడా ఆ నీళ్లు కలుషితం అయ్యాయి. అదీగాక మురికినీటి కాలువల్ని కూడా చెరువులో కలపటం వల్ల మరీ కలుషితమైపోయాయి.
4: అలాగా తాతయ్య?
2: అవునరా. అంచేత పొరపాటును కూడా మంచినీటి బావుల దగ్గర బట్టలు ఉతకడం లాంటివి చెయ్యకూడదు.
4: తాతయ్య, చెరువు మన ఊళ్ళో ఉంది, బావి మన ఇంట్లో ఉంది, ఇంకా ఏ మార్గాల ద్వారా నీరు లభిస్తుంది తాతయ్య?
2: లక్ష్మి, ఇప్పుడు బుజ్జిగాడు అడిగిన దానికి నువ్వు జవాబు చెప్పగలవా?
3: చెప్తాను తాతయ్య. చెరువు బావి, అత్తయ్య వాళ్ళింటికి విజయవాడ వెళ్ళాంగా, అక్కడ కృష్ణానదిని చూశాం. అక్కడే కుళాయిల ద్వారా కూడా నీళ్లు వస్తాయి. అంటే బావులు చెరువులు నదులు కుళాయిలు, అంతేనా తాతయ్య?
2: ఇంకొకటి కూడా ఉంది, అది మర్చిపోయావు.
3: ఏమిటది?
2: ఒరే బుజ్జి, నువ్వు చెప్పు, బాబాయ్ వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటారు?
4: విశాఖపట్నంలో.
3: విశాఖపట్నం అంటే గుర్తొచ్చింది, సముద్రం. సముద్రం ద్వారా కూడా నీరు వస్తుంది కదూ తాతయ్య?
2: కరెక్ట్. సముద్రాలు నదులు కాలువలు చెరువులు బావులు కుళాయిల ద్వారా నీరు మనకి లభిస్తుంది.
3: మరి ఇన్ని రకాలుగా ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది తాతయ్య?
2: ఎక్కువగా మనకి నీరు మేఘాల ద్వారా వాన నీటిగా వస్తుంది. వర్షాల ద్వారా అందిన నీటిని చెరువులలో బావులలో నిల్వ చేస్తారు.
4: వర్షంగా కురిస్తే అంత నీరు బావులలోకి చెరువులలోకి వచ్చేస్తుందా?
2: అంత నీరు రావటం కష్టమే బుజ్జి, వాన కురిసినప్పుడు కొంత నీరు భూమి లోపలికి వెళ్ళిపోతుంది.
3: బావి లోపలికి ఇంకిపోయినన్ని నీరు ఇంకిపోగా మిగిలిన నీళ్లన్నీ మంచివేనా?
2: భూమి మీద పడిన నీరంతా మంచిదే. అయితే భూమి ఉపరితలంలో అంటే భూమి పైభాగంలో ఉండే మలినాల వల్ల, హానికరమైన క్రిమి కీటకాల వల్ల నీరు కలుషితమైపోతుంది.
4: అంటే భూమి మీద ఉండే చెత్త చెదారం వల్ల నీరు కలుషితమైపోతుందన్నమాట.
2: అవునరా బుజ్జి. ఒకసారి పెద్ద చెరువు వైపు వెళదాం అనుకుంటున్నాను, మీరు వస్తారా?
3: వస్తాను తాతయ్య, అసలు అంత పెద్ద చెరువులో నీరు ఎలా కలుషితం అయిపోయాయో చూసి

0: చూసుకుంటాం.
1: సరే అయితే పదండర్రా.
2: ఏమిటి రంగయ్య, ఎటో హడావుడిగా వెళ్తున్నట్టున్నావు?
3: డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నానండి.
2: డాక్టర్ గారి దగ్గరికా? ఎందుకు, ఏమైంది?
3: మా పిల్లోడికి పసిగ్రలు వచ్చిందండి.
2: అయ్యయ్యో, పసిరికలు వచ్చిందా?
3: అవునయ్యా, అప్పటికి చెప్తానే ఉన్నాను చెరువులో నీళ్లు తాగొద్దురా అని. తానం చేయడానికి వెళ్ళి దాహం వేసి తాగినట్టున్నాడు, పసిగ్రలు వచ్చింది. అయితేనండి, చాలా మంది పిల్లలకి మలేరియా, కలరా, టైఫాయిడ్ అతిసార వ్యాధులు వచ్చాయి కదండి. అంచేత వారిని ప్రత్యేకంగా తీసుకురావాల్సి వస్తుందండి. వస్తానండి, మళ్ళీ డాక్టర్ గారు ఎటైనా వెళ్తే కష్టం అండి.
2: మంచిది రంగయ్య. చూశారా బుజ్జి లక్ష్మి, కలుషితమైన నీరు వాడటం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయో.
4: తాతయ్య, పసిరికలు అంటే ఏమిటి?
2: పసిరికలు అంటే కామెర్ల రోగం రా. కలుషితమైన నీటిలో ఉండే క్రిములు కీటకాల వల్ల కామెర్ల రోగమే కాకుండా కలరా, టైఫాయిడ్ అతిసార వ్యాధి మొదలైనవి వస్తాయి. అందుచేత ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రంగా ఉన్న నీటిని తాగకూడదు. అర్థమైందా?
4: అర్థమైంది తాతయ్య. తాతయ్య, అక్కడ చెరువు దగ్గర కనిపిస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
2: మీరిద్దరూ ఒక్క క్షణం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వస్తాను.
4: అమ్మో, జుయ్యమంటూ ఎన్ని దోమలు.
5: లక్ష్మక్క పద, ఇంకాస్త దూరంలో నిలబడదాం.
4: అదిగో తాతయ్య వచ్చేస్తున్నాడు,
5: తొందరగా రా తాతయ్య.
2: వస్తున్నారా? మీలాగా పరిగెత్తగలనా, పెద్దవాణ్ణి కదా.
5: ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం తాతయ్య, ఇక్కడంతా మురికి వాసన, దోమలు.
4: ఇన్ని దోమలు ఇక్కడికి ఎలా వచ్చాయి తాతయ్య?
2: వాన నీరు గాని కలుషితమైన నీరు గాని చిన్న చిన్న గుంటల్లో, బావుల దగ్గర, చెరువుల దగ్గర నిలిచిపోవటం వల్ల దోమలు వస్తాయి. దోమల వల్ల నానా రకాల రోగాలు వస్తాయి. మురికి బాగా పేరుకుపోవటం వల్ల ముక్కు పుటాలు బద్దలైపోయేంత కంపు వాసన వస్తుందర్రా.
4: మరి తాతయ్య, క్రిమి కీటకాల వల్ల నీరంతా కలుషితం అయిపోతుంది కదా, మనకేమో మంచినీళ్ళు ఎంతో అవసరం. ఇలా చెరువులోనూ బావిలోనూ నీరు కలుషితం అయిపోతే మనం మంచినీరే తాగలేమా?
2: ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందమ్మా. రక్షిత నీటి సరఫరా పథకం ద్వారా మన అవసరాలకి మంచినీటినే వాడుకోవచ్చు.
5: రక్షిత నీటి సరఫరా పథకమా? అంటే ఏమిటి తాతయ్య?
2: రక్షిత నీటి సరఫరా పథకం అంటే ఏ క్రిములు, ఏ కీటకాలు లేని మంచి నీటిని మన అవసరాలకి ఉపయోగించుకోవటం అన్నమాట.
4: క్రిములు, కీటకాలు లేని మంచినీటిని పొందడమా? ఎలా తాతయ్య?
2: చెప్తానర్రా. ముందు మనకి దొరికే మంచినీటిని ఎలా రక్షించుకోవాలో చెప్పి, ఆ తర్వాత రక్షిత నీటి సరఫరా పథకంలోని వివిధ పద్ధతుల గురించి చెబుతాను, సరేనా?
5: సరే తాతయ్య.
2: ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనకి దొరికిన మంచినీటిని రక్షించుకోవటం అంటే బావిలోంచి నీటిని తోడేటప్పుడు నీటిలో చేతులు ముంచకూడదు.
5: ఎందుకని తాతయ్య?
2: ఎందుకంటే చేతులకున్న మలినాలు మంచినీటిలో కలిసి ఆ నీటిని కలుషితం చేస్తాయి గనక.
4: సరిగ్గా చెప్పావు తాతయ్య. అమ్మ అందుకే కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి బకెట్లోనూ, త్రాగడానికి బిందెలోనూ మంచినీళ్లు పెడుతుంది.
2: బకెట్ అంటే గుర్తొచ్చింది. మనం సాధారణంగా నీరు ఎందులో నిల్వ చేస్తాం?
5: నేను చెప్తాను తాతయ్య.
2: నువ్వే చెప్పరా.
5: బిందెలు, బకెట్లు, పాత్రలు.
2: కరెక్ట్. మనం నీరు నిల్వ చేసే బిందెల్ని, బకెట్లని, పాత్రల్ని నీరు పోసే ముందు శుభ్రంగా కడగాలి. అంటే శుభ్రంగా వాటిని కడిగాకే నీళ్లు పోయాలన్నమాట.
4: శుభ్రంగా కడగడం వల్ల ఒకవేళ బిందెలో కానీ బకెట్లో కానీ క్రిములు, కీటకాలు ఉంటే పోతాయి కదా తాతయ్య?
2: అవునమ్మా. ఇంకో విషయం, ఇందాక చెప్పినట్టు బావుల దగ్గర, చెరువుల దగ్గర, కాలవల్లోనూ బట్టల్ని ఉతకూడదు, అంట్లు తోమకూడదు, గేదెల్ని, ఆవుల్ని కడగకూడదు.
5: మరి మన ఊళ్ళో చాలా మంది మొన్న మొన్నటి వరకు గేదెల్ని, ఆవుల్ని ఆ పెద్ద చెరువులోనే కదా కడిగేవారు.
4: అలా కడగడం వల్లే ఇప్పుడు ఆ చెరువులో నీరంతా కలుషితం అయిపోయింది కదా తాతయ్య?
2: అవునమ్మా లక్ష్మి. అప్పటికీ ప్రెసిడెంట్ గారు ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేటట్టుగా దండోరా వేయిస్తూనే ఉన్నారు, ఎన్నో రకాలుగా చెప్పారు, అయినా ఫలితం కనిపించటం లేదు.
5: తాతయ్య, మరి ఇందాక ఆ చెరువు దగ్గరకు వెళ్ళావుగా, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు?
2: వాళ్ళు అందినంత మురికిని తీసి బయట పారబోస్తున్నారు. అట్లాగే మురుక్కాలవలో నీరు వచ్చి చెరువులో కలవకుండా గట్లు కడుతున్నారా?

0: తాతయ్య, ఇందాక రక్షిత నీటి సరఫరా పథకంలోని వివిధ పద్ధతులను గురించి చెప్తానన్నావు, చెప్పవు?
1: సరిగ్గా అదే చెప్పబోతున్నానమ్మా. ముందు నీటిని మన దగ్గరున్న బిందెల్లోనూ పాత్రల్లోనూ సేకరిస్తాం.
2: బావుల నుండి, చెరువుల నుండి తెచ్చుకుంటాం. ఆ తర్వాత
1: చక్కగా శుభ్రంగా కడిగి ఉన్న వేరే పాత్రల్లోకి వడగట్టి పోస్తాం. అంటే వేరే పాత్రల మీద బట్టని కప్పి బట్ట ద్వారా నీటిని వడపోస్తామన్నమాట. వడపోయటం వల్ల చెత్త, చెదారం, చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏమైనా ఉంటే అవి బట్ట మీదకు వచ్చేస్తాయి.
0: తాతయ్య, చెత్త సరే పైకి వస్తుంది, నీటిలో ఉండే క్రిములు వడపోయడం వల్ల పైకి వచ్చేస్తాయా?
1: అన్నీ రావమ్మా, మన కంటికి కనిపించేవి మాత్రం వడపోతలో వచ్చేస్తాయి.
2: అయితే వడపోత పోసిన నీటిలో ఇంకా క్రిములు ఉండే అవకాశం ఉందా?
1: ఉందిరా.
0: మరి ఆ క్రిములు పోవడానికి ఏం చేయాలి?
1: నీటిని శుభ్రంగా కాచాలి.
0: కాచడం వల్ల ఏం లాభం తాతయ్య?
1: కాచడం వల్ల నీటిలో ఉండే క్రిములు, కీటకాలు నశిస్తాయి. హాని కలిగించే సూక్ష్మజీవులు నాశనమైపోయి మంచినీరు లభ్యమవుతుంది.
2: ఇంకా
1: రసాయన పదార్థాలు ఉపయోగించడం ద్వారా కూడా నీటిని శుభ్రపరుస్తారు.
0: రసాయన పదార్థాలా? ఏమిటవి తాతయ్య?
1: క్లోరిన్ ఉపయోగిస్తారు. క్లోరిన్ ఉపయోగించి నీటిని శుభ్రపరచడాన్నే క్లోరినేషన్ అంటారు. క్లోరినే కాకుండా ఆలం ద్వారా కూడా నీటిని పరిశుభ్రపరుస్తారు.
2: ఆలం? ఆలం అంటే ఏమిటి తాతయ్య?
1: ఆలం అంటే పటికరా. పటికను ఉపయోగించి కూడా నీటిని శుభ్రపరుస్తారు.
3: క్లోరిన్ తోనే కాకుండా పటికను ఉపయోగించి కూడా నీటిని శుభ్రపరుస్తారన్నమాట.
1: ఇంకో విషయం, అందరికీ తెలుసున్నదే అయినా నిర్లక్ష్యం వల్ల దాన్ని వదిలేస్తుంటాం.
0: ఏమిటా తాతయ్య?
1: నీరు నింపిన పాత్రల మీద మర్చిపోకుండా సరైన మూతలు పెట్టాలి అని.
4: నమస్కారం అండి పెద్దాయన గారు.
1: నమస్కారం అండి. ఏమిటి, ఏటో బయలుదేరారు?
4: అవునండి, మన ఊళ్ళో మంచినీటి సమస్య ఉందిగా, ఎక్కడ చూసినా కలుషితమైపోతుంది. అంచేత ఓ బావి తవ్వించి ఆ బావికి ఆనుకుని పంపును పెడితే మంచినీరు లభ్యమవుతుందని ఆలోచిస్తున్నాను.
1: మంచి ప్రయత్నం అండి. బావికి దగ్గరలో పంపును పెట్టడం వల్ల మంచినీరు దొరికి ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అలాగే పారిశుద్ధ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. మురికి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లో చేరకుండా చూడాలి.
4: అదే ప్రయత్నం అండి. మీలాంటి పెద్దలు సహకరించాలి మరి.
1: తప్పకుండా, మీరు అంతగా చెప్పాలిటండి. మంచినీరు వల్ల అనారోగ్యం ఉండదు, జబ్బులు రావు. అంచేత ఖచ్చితంగా ఏ అవసరం ఉన్నా వెంటనే తెలియజేయండి.
4: అలాగేనండి, వస్తానండి.
1: మంచిదండి. ఉజ్జీ, లక్ష్మి విన్నారుగా, కాబట్టి జీవకోటికి ఆధారమైన నీటిని నిర్లక్ష్యంతో కలుషితం చేసుకోకూడదు.
0: వర్షం వల్ల వచ్చే నీరు భూమి మీద ఉన్న మలినాల వల్ల, క్రిములు, కీటకాల వల్ల కలుషితమయ్యే అవకాశం ఉంది.
2: బావుల దగ్గర, చెరువుల దగ్గర, నీటిని అందించే ఇతర కాలువల దగ్గర బట్టలు ఉతకడం కానీ, అంట్లు తోమడం కానీ, గేదెలు, ఆవుల లాంటి వాటిని కడగడం కానీ
1: చెయ్యకూడదు. బాగుందిరా, బాగా చెప్పావు. ఇంకా చెప్పండి. మీరు నేను చెప్పినవన్నీ చెబితే మీకు బహుమతి ఇస్తానరా, చెప్పండి.
2: కలుషితమైన నీరుని ఉపయోగించడం వల్ల కామెర్లు, కలరా, టైఫాయిడ్, అతిసారం మొదలైన వ్యాధులు వస్తాయి. అంచేత ఎల్లప్పుడూ సురక్షితమైన నీటినే వాడాలి.
0: నీరు ఉన్న పాత్రలపైన ఎప్పుడూ మూత ఉంచాలి. శుభ్రమైన పాత్రలలోనే నీటిని నిల్వ ఉంచాలి.
1: ఇద్దరు సరిగ్గా చెప్పారర్రా. ఇప్పుడు చెప్పడమే కాదు, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా మంచినీటినే తాగాలి. మంచినీరు తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.
2: మరి తాతయ్య, మరి మా బహుమతులో?
1: కొని పెడతానరా. పదండిరా, పదండి.
5: మేనింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని నేటి వనరులు మరియు రక్షిత మంచినీటి పథకం పాఠాలు విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమీరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
3: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు

0: వేయించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుండ శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 2796 23 7295.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాడు మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
0: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ.

0: బడును.
1: ఈ క్యాంపులో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మాట కాదు, ఒక చిన్ని శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. రుణాను బంధేన పశుపత్ని సుతాలయ రుణక్షయీ క్షయం యాంతిక తత్ర పరివేదన. మనం వింటూ ఉంటాం కదండి, రుణానుబంధేన పశుపత్ని సుతాలయ రుణక్షయీ క్షయం యాంతిక తత్ర పరివేదన. అంటే పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు, బంధువులు, మరి వీళ్ళందరూ కూడా మన చుట్టూ చేరింది ప్రేమ వల్ల కాదు, రుణానుబంధం వల్ల. మరి గత జన్మలో మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నా లేదా ఎవరి దగ్గర నుండైనా తీసుకోవాల్సి ఉన్నా ఆ లెక్క సెటిల్ చేసుకోవడానికి ఈ జన్మలో వాళ్ళు మనకి భార్యగా, కొడుక్గా, తల్లిగా, స్నేహితుడిగా, శత్రువుగా వస్తారు. మరి రుణం తీర్పోగానే వాళ్ళు దూరం అయిపోతారు. అది మరణం కావచ్చు, విడిపోవడం కావచ్చు. అందుకే అంటారు రుణక్షయీ క్షయం యాంతి. అంటే అప్పు తీరగానే బంధం తెగిపోతుంది. కా తత్ర పరివేదన, అందుకే అక్కడ బాధపడాల్సిన పని లేదు కదండి. ఏదైనా ఒక అప్పు తీరిపోయిందనుకో మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం, అమ్మయ్యా మొత్తానికి ఎలాగైతే సెటిల్ చేస్తాం, అప్పు తీరిపోయింది ఇంక గొడవ లేదురా బాబు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదండి. అలానే ఈ జన్మలన్నీ కూడా ఏంటంటే మరి కర్మ ప్రకారం గత జన్మలో మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నా లేదా ఎవరి నుండైనా తీసుకోవాల్సి ఉన్నా ఆ లెక్క సెటిల్ చేసుకోవడానికి ఈ జన్మలో మనం ఈ బంధువులుగా, చుట్టాలుగా, స్నేహితులుగా, కొడుక్గా, తల్లిగా, తండ్రిగా, శత్రువుగా మన జీవితంలోకి ప్రవేశిస్తారనమాట. మరి ఆ రుణం కాస్త తీరిపోగానే వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అది మరణం కావచ్చు, లేకపోతే కొంతమంది చూడండి చాలా ఎంతో క్లోజ్గా ఉంటారు, ఆ సమయం వచ్చేసరికి ఇంక విడిపోతారు. ఆ విడిపోవడం విడిపోవడం ఇంక వాళ్ళు తనువు చాలించేంత వరకు కూడా విడిపోతారు. అంటే అక్కడితో వాళ్ళ బంధం కట్ అయిపోయినట్టు అనమాట. అందుకే అంటారు మరి రుణక్షయీ క్షయం యాంతి. అంటే అప్పు తీరగానే బంధం అనేది తెగిపోతుంది. అందుకే అక్కడ బాధపడాల్సిన పని లేదు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈ నడిపిన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, మరి ఈరోజు గాన గంధర్వుడు ఎస్పీ బాలుగారి వర్ధంతి సందర్భంగా నివాళి తెలియజేస్తూ స్వయంవరం చిత్రం నుండి పీకాసో చిత్రమా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని నటన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి రోజు ఫ్రైడే శుక్రవారం కదా, కాబట్టి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఒక గర్భవతి అయిన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారట. మరి భార్య అంటుందట, మరి ఏమనుకుంటున్నావు, అబ్బాయి పుడతాడనా అమ్మాయినా అని అడిగిందట. దానికి ఆ భర్త అంటున్నాడట, అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతాను, ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం, స్విమ్మింగ్ నేర్పుతా, చెట్లు ఎక్కడో నేర్పుతా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా, ఇంకా అనగాని భార్య చాలు చాలు, మరి అమ్మాయి పుడితే అందట. దానికి ఆ భర్త, అమ్మాయి అయితే ఏం నేర్పనవసరం లేదు, అదే నాకు నేర్పుతుంది, నేనేం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలా అన్నమాట. ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చెయ్యకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది, నన్ను ఎవరైనా బాధ పెట్టారనుకో వాళ్ళని అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది, మరి భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది, మా నాన్న నా కోసం అది చేశాడు ఇది చేశాడు అని చెప్తాడు. దానికి ఆ భార్య, సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది, అబ్బాయి అయితే చేయడంటారు అంతేగా అంది. అంతే దానికి ఆ భర్త అంటున్నాడు, కాదు కాదు, అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు, అమ్మాయికి మరి బై బర్త్ వచ్చేస్తాయి అన్నాడు. దానికి ఆ భార్య అంటుంది, అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా అని. దానికి ఆ భర్త అంటున్నాడు, ఉండదు, కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం, అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు, అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు, మరి కూతురేంటి కూడికిలా తీసివేతల లెక్క కాదు, నీ వాకిట్లో పెరిగి తులసి మొక్క, కూతురంటే దించేసుకోవలసిన బరువు కాదు, ఇంట్లో వెలసిన కల్పతరువు, మరి కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు, మరి నీ కడుపున పుట్టిన మరో అమ్మ, ఇక కూతురంటే మరి కష్టాలకు కన్నీళ్లకు వీలునామ కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామ, కళ్యాణం అవగాని నిన్ను విడిచివేడినా పరిగెత్తుకొస్తుంది, నీకే కష్టం వచ్చినా తన ఇంటి పేరు మార్చుకున్నా కడదా.

కాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమని. కొడుకును కాటి వరకు తోడురాకపోయినా అమ్మాయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ. మరి కూతురున్న ఏ ఇల్లైనా అవుతుంది దేవతలు కొలువున్న కోవిల. కాబట్టి కూతుర్ని కన్న ఏ తండ్రైనా గర్వపడాలి, యువరాణిని కన్న మహారాజులా అన్నమాట. ఏమంటారు ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేమంటున్నారు. నమస్తే అండి, మరి ఈరోజు మా కోసం కన్య వయసు మూవీ నుంచి ఏ దేవిలో విరిసిన పారిజాతం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి రుణానుబంధం గురించి ఒక మంచి మాట తెలుసుకున్నాం, అలానే ఒక తల్లి భార్యాభర్తల మధ్య సంభాషణ గురించి, అంటే కొడుకు పుడితే ఎలాగా కూతురు పుడితే ఎలా అని వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఏదైనా అంతేనండి, మరి రుణానుబంధం అనేది ఉంది ఉంటేనే మనం ఎవరికి ఎవరికి అనేది కలుస్తాము విడిపోతాము అనేది తెలుస్తుందని చెప్పుకున్నాం కదా. ఇది కూడా మనకి రుణానుబంధం. అంటే నేను ఎప్పుడో ఏదో చెప్పాలి చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడో వినాలి వినలేకపోయారు, ఇప్పుడు వింటున్నారు, అంతే కదా. ఇది కూడా ఒక రుణానుబంధం అనమాట. అలానే ఇప్పుడు ఒక రియల్ స్టోరీ గురించి తెలుసుకుందామండి. ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి ఇది ఒక రియల్ స్టోరీ, ఒక కథలాగే తెలుసుకుందాం. మరి కథానికలో చాలామంది వినొచ్చు వినకపోవచ్చు కాబట్టి, మరి ఈరోజు ఎలాగో శుక్రవారం కాబట్టి ఒక ఒక స్త్రీ గురించి, అంటే తను ఎన్ని కష్టాలు పడిందనే దాని గురించి ఒక నిజంగా ఒక రియల్ స్టోరీ నిజంగా జరిగింది కదా, దీన్ని కథ రూపంలో మనం తెలుసుకుందాం. ఏమంటారు మరి తెలుసుకుందామా? మరి ఒసే లక్ష్మి, బాత్రూమ్కి వెళ్ళాలి, ఎన్నిసార్లు పిలిచినా రావేంటి? మంచం మీద నుంచి రాజారావు గొంతు ఇల్లంతా మార్మోగింది. మరి ఆ పిలుపులు అవసరం కంటే ఆగ్రహమే ఎక్కువ. నోటుకొచ్చిన మాటను ఆలోచించకుండా విసిరేయడం ఆయనకు మొదటి నుంచి కూడా అలవాటే. మరి ఇప్పుడంటే అనారోగ్యంతో మంచానికి పరిమితమైపోయాడు, శరీరం కదలదు, ప్రతి చిన్న అవసరానికి ఎదుటి వాళ్ల సహాయం కావాలి. మరి ఆ ఆధారపడే పరిస్థితి ఆయనలోని చిరాకును మరింత పెంచింది. ఎందుకండి దాన్ని అలా తిడతారు? మీ మాట వినిపించలేదేమో, అయినా అనవసరంగా మాటలు అనడం ఎందుకు? మనకు చాకరీ చేసేది అదొక్కతే కదా. అదే గదిలో మరో మంచం మీదున్న రాజమ్మ భర్తను మందలించింది. మీ మాట వినిపించలేదండి బావి గారు, నేను దొడ్డవైపు ఉన్నాను అని చెప్పంటూ పరుగు పరుగున వచ్చిన లక్ష్మి రాజారావుకు కావలసిన సహాయం చేసింది. ఆయన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళింది, తిరిగి మంచం దగ్గర కూర్చోబెట్టింది. ఏమీ జరగనట్లుగా మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకి ఇదేం కొత్త ఏం కాదు, రోజు ఇదే తంతు. ఇక రాజారావు కోపం, తనపై పడి కఠినమైన మాటలు, తన నిశ్శబ్దం, ఆ తర్వాత మళ్ళీ తన పనుల్లోకి తాను, అన్నీ లక్ష్మి జీవితంలో భాగమైపోయాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎంత పెద్ద తుఫానుందో ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మంచానికి పరిమితమైన అత్తమామలకు సేవ చేయడం ఒక్కటే లక్ష్మి బాధ్యత కాదు, ఆ ఇంటి మొత్తం బరువు ఆమె భుజాల మీదే ఉంది. అత్తమామలకు కోడలిగా, ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా, అవసరమైనప్పుడు తండ్రిగా కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంటికి తానే ఒక బలమైన ఆధారం. అంతేకాదు ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా తోడుగా నిలిచింది లక్ష్మి. మరి బయట నుంచి ఒక మనిషిని పెట్టుకుని అత్తమామల్ని చూసుకునేంత స్తోమత ఆమెకు లేదు. అందుకే తన చేతులతోనే అన్నీ చేసేది. పరిస్థితులు ఆమెను రోజు రోజుకి బలహీనురాలిని చేస్తున్నాయి. కానీ అదే పరిస్థితులు ఆమెలోని ఆత్మస్థైర్యాన్ని మాత్రం రోజు రోజుకు పెంచుతున్నాయి. ఎంత బరువైన బాధ్యతనైనా మోస్తుంది, ఎంత కఠినమైన మాటైనా భరిస్తుంది, ఎంతటి కన్నీటినైనా కళ్ళలోని ఆపుకుంటుంది, ఇంతటి వాళ్ల ముందు ఇంటి వాళ్ల ముందు మాత్రం నవ్వుతుంది. లక్ష్మి జీవితం పూలబాట కాదు, అది ముళ్లబాట. కానీ ఆ ముళ్ళు తన పాదాలకు గుచ్చుకున్నా ఆ నొప్పిని ఎవరికీ చూపించకుండా ఇంటి వాళ్ల కోసం ముందుకు నడవడమే ఆమె బలం. అంత సహనం ఉన్న పిల్లని ఎక్కడా చూడలేదండి అంటారు ఆ ఊరి వాళ్ళు. అసలు ఆ పిల్లకు సంబంధం ఏముంది కా, ఆనాడు వెళ్ళిపోతే ఆయన పాటలేదో ఆయనే పడేవాడు అంటూ మరికొందరు రాజారావును ఉద్దేశించి అంటూ ఉంటారు. కానీ లక్ష్మి మాత్రం అలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతే తనకు సులభమయ్యేదేమో, కానీ తన వల్ల అత్తమామలు అనాథరైపోవడం ఆమె మనసు ఒప్పుకోలేదు. అలాంటి రోజు

ఆడపిల్ల జీవితంలోనూ రాకూడదని మాత్రమే ఆమె కోరుకుంది. అప్పట్లో అందరి ఆడపిల్లల్లాగే లక్ష్మికి కూడా రెండు పదులు నిండకముందే పెళ్లి చేశారు. మరి ఆమె భర్త రామారావు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. సొంత ఊరికి దాదాపు 60 మైళ్ళ దూరంలో ఉన్న ఒక టౌన్లో కాపురం పెట్టాడు. మరి ప్రతి ఆదివారం మాత్రం తప్పకుండా సొంత ఊరికి వచ్చేవాడు. ఇక తల్లిదండ్రుల బాగోగులు చూసేవాడు, తమ్ముడి అవసరాలు తీర్చేవాడు, ఇంట్లో భార్య పిల్లల్ని చూసుకునేవాడు. అలా వాళ్ల సంసారం ఆనందంగా సాగిపోయేది. రాజారావుకు కోపం కొంచెం ఎక్కువైనా మొదట్లో కోడలు లక్ష్మి అంటే ఎంతో ప్రేమ. లక్ష్మి పెద్దగా చదువుకోలేదు, కానీ సాంప్రదాయక కుటుంబంలో పెరిగిన ఆ అమ్మాయికి కుటుంబ బాధ్యత అంటే ఏంటో బాగా తెలుసు. భర్త మాటకు విలువ ఇవ్వడం, అత్తమామల్ని గౌరవించడం, ఇంటి పెద్దల అవసరాలు చూడటం, తనకు కష్టం వచ్చినా ముందు కుటుంబం గురించి ఆలోచించడం, ఇవి ఆమెకు ఎవరో ప్రత్యేకంగా నేర్పిన పాఠాలు కావు. ఆమె పెరిగిన వాతావరణమే ఆమెకు నేర్పిన జీవన పాఠాలు. కాలం గడిచింది. లక్ష్మి ఇద్దరు ఆడపిల్లలకు తల్లైంది. భర్త అడుగుజాడల్లో నడుస్తూ తన కుటుంబమే తన ప్రపంచంగా భావిస్తూ జీవించింది. మరి సొంత ఊరిలో తాతల కాలం నాటి ఇల్లు పాడైపోతుంటే రామారావు దాన్ని బాగు చేయించాడు. తల్లిదండ్రులు ఇక ఇబ్బంది పడకూడదు అనేది అతని ఆలోచన. ఇక్కడ తమ్ముడు సురేష్ చదువు ఇంటర్మీడియట్ దగ్గరే ఆగిపోయింది. అయినా పక్క ఊర్లోని ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇక కుటుంబం అలా సాగిపోతున్న సమయంలో సురేష్ డబ్బున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. ఇక తర్వాత తల్లిదండ్రుల బాధ్యత తనకేమీ పట్టనట్లుగా దూరమయ్యాడు. కానీ రామారావు మాత్రం పెద్ద కొడుక్గా తన బాధ్యతను మర్చిపోలేదు. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు చిన్నారులు, అది అతని ప్రపంచం. అయితే రాజారావుకు చిన్న కొడుకు సురేష్ మీద మాత్రం మొదటి నుంచి కొంచెం ఎక్కువ అభిమానం. దానికి ఒక కారణం ఉంది. చిన్నప్పుడే సురేష్ను తన అన్నగారు చిరంజీవికి దత్తత ఇచ్చాడు రాజారావు. చిరంజీవి దంపతులకు పిల్లలు లేరు. మరి ఆ కాలంలో అన్నదమ్ముల అనుబంధాలు అలా ఉండేవి. ఆస్తి కన్నా అనుబంధం గొప్పది, సొంత పిల్లల కన్నా రక్తబంధం గొప్పదని భావించే రోజులవి. తర్వాతి కాలంలో చిరంజీవి దంపతులు ఒకరి తర్వాత ఒకరు మరణించారు. మరి వారి పేరు మీద ఉన్న కొద్దిపాటి ఆస్తి సురేష్కి వచ్చింది. అయితే ఎవరి జీవితంలో ఎప్పుడు ఏ మలుపు వస్తుందో ఎవరికీ తెలీదు. ఒక ఉగాది పండుగ తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకోవాలని సొంతూరికి వచ్చిన రామారావు ఒక్క క్షణంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ క్షణంతో లక్ష్మి జీవితం తలక్రిందులైంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి కాదు, వెనుక పెద్ద ఆస్తిపాస్తులు లేవు. ఇద్దరు పెళ్లేడుకొచ్చిన ఆడపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు, ముందు అంతులేని బాధ్యతలు, వెనుక నిలబడే భర్త లేడు. లక్ష్మి ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోయింది. అయినా ఆమె కూలిపోలేదు. రామారావు మరణించిన తర్వాత సురేష్ తల్లిదండ్రుల బాధ్యత గురించి కానీ అన్నగారి పిల్లల గురించి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మొదట్లో ఉన్న రాకపోకలు కూడా తగ్గిపోయాయి. ఇక లక్ష్మి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అమ్మ పిల్లల్ని తీసుకుని మన ఊరికి వచ్చేసాయి, నీకు పిల్లలకి మేమున్నాం అని ఎంత చెప్పినా ఆమె వాళ్లను నీతులతో సమాధానపరిచి పంపించేది. వాళ్ళను వదిలేసి నేను ఎలా వస్తాను అని మాత్రం చెప్పేది కాదు. ఎందుకంటే ఆ మాటలోనే తన నిర్ణయం దాగుండేది. బంధాలు తీరిపోయి ఒకరు దూరమయ్యారు, బాధ్యతలు మరిచిపోయి మరొకరు దూరంగా వెళ్ళిపోయారు. కానీ రక్త సంబంధం లేకపోయినా మానవత్వం అనే బంధం ఉంది కదా. తనను నమ్ముకుని ఉన్న వృద్ధ దంపతులను వదిలేసి వెళ్ళిపోతే తన మనసే తనను క్షమించదు అని లక్ష్మి భావించింది. కష్టమైన వీళ్లతోటే నా జీవితం అని భగవంతుణ్ణి నమ్ముకుని ముందుకు సాగింది. మరి చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న కుట్టి మిషన్ పని ఆమెకిప్పుడు జీవనాధారమైంది. ప్రభుత్వం ఇచ్చే వితంతు ఫించన్ కొంత అండగా నిలిచింది. అన్నింటికంటే ముఖ్యంగా లక్ష్మి యొక్క మంచితనం మీద ఊరికి ఉన్న నమ్మకం ఆమెకు కనిపించని బలంగా మారింది. లక్ష్మి మాత్రం ఎప్పుడూ చేయి చాచేది కాదు, ఎందుకంటే తన బాధ్యత తనదే అని ఆమె నమ్మకం. రేపెలా గడుస్తుందో ఆమెకు తెలియదు, కానీ ఈరోజు గడిస్తే చాలు, అది ఆమె ఆలోచన. ఒకరోజు గడిచింది, మరో రోజు వచ్చింది, మరో బాధ్యత ఎదురైంది, మరో కన్నీరు కళ్ళలోని ఆగిపోయింది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అన్నింటినీ భరిస్తూనే అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంది. ఇద్దరు ఆడపిల్లలను డిగ్రీ వరకు చదివించింది. ఆ తర్వాత ఒకరోజు ఇంకా నీ బాధలు చూడలేను అన్నట్లుగా భగవంతుడే దారి చూపించినట్లయింది. మంచి సంబంధాలు వచ్చాయి. అన్నదమ్ములు, బంధుమిత్రులు, ఊరి వాళ్ళు ఎవరికి తోచినంత వారు సహాయం చేశారు. ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్ళు లక్ష్మి చేతుల మీదుగా జరిగిపోయాయి. అప్పటికి ఆమె భుజాల మీదున్న ఒక పెద్ద బరువు దిగిపోయింది. కానీ ఆమె కథ అక్కడితో ముగియలేదు, ఎందుకంటే ఆ ఇంట్లో ఇంకా ఇద్దరు వృద్ధులున్నారు. వాళ్లకు లక్ష్మి

ఆధారం. సురేష్ అప్పుడప్పుడు వచ్చేవాడు. అన్నగారి పిల్లల్ని చూసి పలకరించేవాడు. వదిన చూసి నాలుగు మాటలు మాట్లాడేవాడు. చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ బాధ్యత తీసుకోవడానికి మాత్రం ఎప్పుడూ ముందుకు రాలేదు. ఎవరూ అతని చెయ్యి పట్టుకుని ఇది నీ బాధ్యత అని చెప్పలేదు. ఎవరూ మనసులో మానవత్వాన్ని పోసి ఇలా ఉండు అని నేర్పలేరు. బాధ్యత అనేది పుస్తకంలో చదివే పాఠం కాదు, ఎవరూ బోధించే నీతి కాదు, మనసులోంచి పుట్టేది. కొంతమంది బాధ్యతల్ని చూసి వెనక్కి తగ్గుతారు, మరికొందరు బాధ్యతను తమ జీవితంలో భాగంగా స్వీకరిస్తారు. ఎందుకంటే అది బహుశా వారి పెంపకంలో ఉండొచ్చు, వారి ఆలోచనలో ఉండొచ్చు, వారి మనసులో ఉండొచ్చు, లేదా జన్మ సంస్కారంలోనే ఉండొచ్చు. లక్ష్మి మాత్రం ఎవరూ తనకు బాధ్యత నేర్పాలని ఎదురు చూడలేదు. తన ముందున్న మనుషుల్ని చూసింది, వారి అవసరాలు చూసింది, తన చేతనైనంత సాయం చేసింది. అందుకే ఆమెకు తెలియకుండానే ఒక గొప్ప నిజం ఆమె జీవితం చెప్పింది. బంధుత్వం మనిషిని దగ్గర చేస్తుంది, కానీ మానవత్వమే మనిషిని నిలబెడుతుంది అని. లక్ష్మి రక్త సంబంధం లేని ఇద్దరు వృద్ధుల్ని వదిలిపెట్టలేదు. వాళ్ళని చూసుకోవడం తన కర్తవ్యంగా భావించింది. ఆమె మోసింది కేవలం ఒక ఇంటి బాధ్యత కాదు, ఒక సంసారం, ఒక కుటుంబం, రెండు తరాల భవిష్యత్తు, అన్నింటికంటే ముఖ్యంగా తన భర్త చివరిసారిగా నమ్మి వదిలిపోయిన కుటుంబాన్ని. అదే లక్ష్మి నిశ్శబ్ద పోరాటం. ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అదృష్టవశాత్తు ఇద్దరు అల్లుళ్ళు మంచివాళ్లే. అత్తింట్లో అమ్మాయిలను ప్రేమగా చూసుకుంటూ లక్ష్మిని కూడా తల్లిలానే గౌరవించేవారు. దాంతో ఇంతకాలం తన భుజాలపై మోస్తూ వచ్చిన ఆ రెండు బాధ్యతలు ఒక్కొక్కటిగా తీరిపోయాయి. ఇక పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం తగ్గింది. వాళ్ల కాపురాలు చక్కగా సాగుతున్నాయన్న తృప్తి ఆమెకి కొంత ఊరటనిచ్చింది. కానీ లక్ష్మీ జీవితంలో విశ్రాంతి అనే మాట మాత్రం ఇంకా రాలేదు. మంచం మీదున్న మామగారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది. ఒకప్పుడు తన కోపంతో ఇల్లంతా హడలెత్తించిన ఆ మనిషి ఇప్పుడు నోరు తెరచి ఒక్క మాట మాట్లాడటానికి శక్తి లేని స్థితికి చేరుకున్నాడు. శరీరం పూర్తిగా సహకరించడం మానేసింది. తినిపించడం, మందులు వేయడం, బట్టలు మార్చడం, శుభ్రం చేయడం, రాత్రిపూట లేచి చూడటం అన్నీ లక్ష్మీ చేతుల మీదుగానే జరిగేవి. ఆయనకు సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన తనను ఎన్నిసార్లు కఠినంగా మాట్లాడినా, తన మనసును ఎన్నిసార్లు గాయపరిచినా లక్ష్మి మాత్రం వాటిని ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకోలేదు. ఆయనకు అనారోగ్యం, అందుకే అలా మాట్లాడతారు అని తన మనసుకి సర్ది చెప్పుకునేది. ఆమెకు కోపం రాలేదా? వచ్చేది. బాధ కలగలేదా? కలిగేది. కన్నీళ్లు రాలేదా? ఎన్నోసార్లు వచ్చేవి. కానీ ఆ కన్నీళ్లకు కూడా ఆమె ఒక సమయం కేటాయించుకుంది. అందరూ నిద్రపోయిన తర్వాత, ఆ ఇంట్లో దీపాలు ఆరిపోయిన తర్వాత తన గదిలో ఒంటరిగా కూర్చుని చీర కొంగుతూ కళ్లను తుడుచుకుని మళ్లీ ఉదయాన్నే ఏమీ జరగనట్లుగా లేచి పనుల్లో పడిపోయేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తెల్లవారుజామున లక్ష్మికి ఏదో తెలియని నిశ్శబ్దం అనిపించింది. మామగారి మంచం దగ్గరకు వెళ్ళింది. మామయ్య గారు అంటూ మెల్లగా పిలిచింది. స్పందన లేదు. మరోసారి భుజాన్ని తట్టింది. మామయ్య గారు అని. అయినా కదలిక లేదు. ఆమె గుండె ఒక్కసారిగా అదిరిపోయింది. చేతిని ముక్కు దగ్గరకు తీసుకెళ్ళింది. శ్వాస లేదు. ఛాతి మీద చెయ్యి వేసింది. కదలిక లేదు. నిద్రలోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపోయారు. లక్ష్మి కొద్దిసేపు అలానే నిలబడిపోయింది. ఆ క్షణంలో ఆమెకు ఏడుపు రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా తన జీవితంలో భాగమైన ఒక మనిషి ఇక లేడన్న నిజం ఆమె మనసుకు చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా మంచం పక్కన కూర్చుంది. ఆయన ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు తనను కోపంగా మందలించిన అదే ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య గారు అని ఒక్క మాట మాత్రమే అనగలిగింది. ఆ ఒక్క మాటలో ఏళ్ల తరబడి చేసిన సేవ ఉంది. ఎన్నో అవమానాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. అంతకన్నా ఎక్కువగా ఒక మనిషిని చివరి వరకు వదలకుండా చూసుకున్న తృప్తి ఉంది. వెంటనే సురేష్కు కబురు పంపించారు. ఇన్నాళ్ళుగా తల్లిదండ్రుల బాధ్యతకు దూరంగా ఉన్న సురేష్ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి. వచ్చి శవం పక్కన మౌనంగా కూర్చున్నాడు. లక్ష్మి ఆలోచనలో పడింది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? సమయం మించిపోతోంది. ఆ తర్వాత నడిపించవలసిన కార్యక్రమం గురించి ఎవరికి ఎవరు చెబుతారు? అప్పుడు బాధ్యత ఎవరిదో వాళ్ళు ముందుకు రావాలి. మౌనంగా కూర్చున్న వాళ్ళని ఏమడుగుతుంది? అంతే, ఎన్నాళ్ళు కొడుకులా చూశాను, ఇప్పుడు కొడుకు కర్తవ్యం చేస్తే తప్పేంటి అని ఆలోచించుకుని మౌనంగా ముందుకు నడిచింది. అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు జరిగాయి. తాను ఇన్నాళ్ళు కొడుకులా చూసుకున్న సురేష్ ఇప్పుడు తన తండ్రికి కొడుకుగా చేయాల్సిన కర్తవ్యాన్ని చేస్తున్నాడని భావించి లక్ష్మి తన బాధ్యతను మాత్రం చివరి వరకు నిర్వర్తించింది. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఇంట్లోని బంధువులంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఇల్లు మళ్లీ నిశ్శబ్దంలోకి జారుకుంది. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఇద్దరు వృద్ధుల ఊపిరి ఉండేది. ఇప్పుడు ఒక్క రాజు

ప్రేమ మాత్రమే మిగిలింది. ఆమె కళ్ళల్లో భర్తను కోల్పోయిన బాధ కంటే తర్వాతి క్షణం ఎలా గడుస్తుందో అన్న భయం ఎక్కువగా కనిపించింది. లక్ష్మి మాత్రం మామగారి పనులు ముగిసిన మరుసటి రోజు నుంచి మళ్లీ తన పనుల్లో పడిపోయింది. ఇంటి పనులు, రాజమ్మకు మందులు, భోజనం, బయట పనులు, కుట్టు పని అన్నీ మళ్లీ యథావిధిగా సాగాయి. కానీ ఈసారి ఆమె భుజాల మీదున్న బాధ్యత ఒకటి తగ్గలేదు, మరొకటి పెరిగింది. ఇన్నాళ్ళు ఇద్దరు వృద్ధల్ని చూసుకున్న లక్ష్మి ఇప్పుడు ఒక్క రాజమ్మకు మాత్రమే తోడుగా నిలవాలి. అది కూడా భర్తను కోల్పోయిన వృద్ధురాలు. ఆమెకు శరీరానికంటే మనసుకే ఎక్కువ ఆసరా కావాలి. ఆ రోజుల్లో ఒకసారి లక్ష్మి పిల్లలిద్దరూ ఇంటికొచ్చారు. అమ్మను చూస్తే వాళ్ల గుండె తరుక్కుపోయింది. ఇన్నేళ్లుగా తన కోసం అమ్మ ఎంత కష్టపడిందో వాళ్లకు తెలుసు. తండ్రి పోయిన తర్వాత తమ చదువులు, తమ పెళ్లిళ్ళు, తాతయ్య, మామ్మల బాధ్యత, ఇంటి ఖర్చులు, అమ్మ ఒక్కతే మోసిన జీవితాన్ని వాళ్ళు దగ్గరగా చూశారు. ఇప్పుడు తాతయ్య కూడా లేరు. మామను కూడా అమ్మే చూసుకోవాలంటే వాళ్ళ మనసు ఒప్పుకోలేదు. అమ్మా అని పెద్ద కూతురు మెల్లగా పిలిచింది. ఏంటమ్మా అంది తల్లి. నువ్విక చాలమ్మా అనగా లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. ఇన్నాళ్ళు మా కోసం బతికావు, తాతయ్య మా అమ్మ కోసం బతికావు, ఇక నీకోసం నువ్వు బతుకు. చిన్న కూతురు కూడా తల్లి చెయ్యి పట్టుకుంది. అమ్మా, మా అమ్మ బాధ్యతను బాబాయ్కి అప్పగించు, ఆయన కొడుకు కదా, నువ్వు మా దగ్గరికి వచ్చేసాయి అని. లక్ష్మి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆ మాట ఆమెకు కొత్తది కాదు, ఇన్నాళ్ళు పిల్లలు అదే చెప్తున్నారు. కానీ ఈసారి వాళ్ళ మాటల్లో పట్టుదల ఎక్కువగా ఉంది. అమ్మా, నీ జీవితం అంతా ఇతరుల కోసం అయిపోయింది, ఇక మాకు కూడా నీ మీద బాధ్యత ఉంది. మా అమ్మను బాబాయ్ చూసుకుంటాడు, నువ్వు ఇక మాతో పాటు వచ్చేసాయి అని. లక్ష్మి వాళ్ళిద్దరి ముఖాల వైపు చూసింది. ఆ కళ్ళల్లో తన మీదున్న ప్రేమ కనిపించింది, తన కోసం వాళ్ళు పడుతున్న బాధ కనిపించింది. ఒక్క క్షణం ఆమె మనసు కూడా కదిలింది. బహుశా నిజమే, ఇక నేను ఎందుకు ఉండాలి? నా పిల్లలు నన్ను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు, నా బాధ్యతలన్నీ దాదాపు పూర్తయ్యాయి, ఇక నా జీవితాన్ని నేను చూసుకోవచ్చేమో అని అనిపించింది. కానీ అదే క్షణంలో పక్క గదిలో నుంచి రాజమ్మ దగ్గిన శబ్దం వినిపించింది. లక్ష్మి చూపు ఆ గదివైపు వెళ్ళింది. మంచం మీద ఒంటరిగా పడుకున్న రాజమ్మ భర్తలేని ఆ ఇంట్లో గోడల వైపు చూస్తూ ఉంది. ఆమె ముఖంలో ఒకే ప్రశ్న, ఇక నాకు దిక్కెవరు అని. ఆ చూపు లక్ష్మి మనసును మళ్లీ మార్చేసింది. పిల్లల వైపు తిరిగి చూసింది. మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది, అయితే అమ్మా కానీ నేను రాలేను అని. ఎందుకు అనగా లక్ష్మి కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత మెల్లగా చెప్పింది, మీ నాన్న వెళ్ళిపోయిన రోజు నుంచి మీ ఇద్దరిని ఎలా కాపాడానో మీకు తెలుసు, అలానే ఏ ఇంట్లో మీ తాతయ్య మామలను కూడా నావాళ్ళులాగానే చూసుకున్నాను. మీ తాతయ్య వెళ్ళిపోయారు, ఇప్పుడు మామను కూడా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను అని. పిల్లల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మీరు నన్ను చూసుకోవాలనుకోవడం నా అదృష్టం, కానీ మీ నాన్న నాకు అప్పగించిన బాధ్యత ఇంకా పూర్తవ్వలేదు అంది లక్ష్మి. రాజమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను చిన్నవాడి దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు నీ పిల్లలతో వెళ్ళు అంది రాజమ్మ. లక్ష్మి ఆమె చేతిని పట్టుకుంది. అత్తయ్య, మీరు నన్ను కోడలిగా ఎప్పుడూ చూడలేదు, మీ కూతుర్లానే చూశారు, ఇప్పుడు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంది. ఆ మాటలతో రాజమ్మ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. పిల్లలు కూడా తలలు ఉంచుకున్నారు. ఆ రోజు వాళ్లకు ఒక విషయం అర్థమైంది, లక్ష్మి జీవితమంతా త్యాగం కాదు, అది ఆమె ఎంచుకున్న బాధ్యత, ఆమె బలం. ఆమెకు దొరికిన పరిస్థితులు ఆమె ఏడుస్తూ భరించలేదు, వాటిని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ముందుకు నడిచింది. అంతేకాని రాజమ్మ ఉన్నంతకాలం లక్ష్మి ప్రయాణం మాత్రం ఆగలేదు. ఎందుకంటే కొంతమంది మనుషులు బంధుత్వం కోసం బతుకుతారు, కొంతమంది తమ కోసం బతుకుతారు, కానీ లక్ష్మి లాంటి వాళ్ళు మాత్రం తమ మీద నమ్మకం పెట్టుకున్న మనుషుల కోసం బతుకుతారు. ఆమె జీవితంలో ఎన్నోసార్లు తుఫాన్లు వచ్చాయి, ఎన్నోసార్లు ఒంటరితనం చుట్టుముట్టింది, ఎన్నోసార్లు ఇక చాలనిపించింది. అయినా ప్రతిసారి తన కన్నీళ్లను తుడుచుకుని తన బాధ్యతను భుజాన వేసుకుని మరో అడుగు ముందుకు వేసింది. అందుకే లక్ష్మి కథ ఒక స్త్రీ కథ మాత్రమే కాదు, బంధం కంటే బాధ్యత గొప్పదని, రక్త సంబంధం కంటే మానవత్వం గొప్పదని, నిశ్శబ్దంగా చేసే సేవ కంటే గొప్ప పోరాటం మరొకటి లేదని చెప్పే కథ. మరి ఈ రోజుల్లో ఇలాంటి వారుంటారా అని కథ చదివిన వారికి విన్నవారికి వాళ్ళందరికీ సందేహం కలగచ్చు. కానీ లక్ష్మి పాత్ర కల్పిత పాత్ర కాదు, స్వయంగా చూసిన ఒక మహిళ జీవితం నుండి పుట్టిన కథ. ఆమె జీవితంలో చూసిన నిశ్శబ్ద పోరాటం, ఆమె చూపిన మానవత్వం, బాధ్యత పట్ల ఆమెకున్న నిబద్ధత, ఇవే ఈ కథకు ప్రేరణ. ఏమంటారు ఓకే లిసనర్స్, మరొక రియల్ స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన మనకి SMS చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి కార్యక్రమం అంటే మాకు చాలా చాలా ఇష్టం. మరి మీరు చెప్పే మంచి మంచి మాటలు, ఆధ్యాత్మిక పురాణ గదులు, రియల్

స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే శృతిలయలు చిత్రం నుండి శ్రీ శారదాంబ నమోస్తుతి అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఈరోజు మనకి చాలా చాలా ఎస్ఎంఎస్లు వచ్చేసాయి. మరి నేను ఒక రియల్ స్టోరీ గురించి చెప్పడం వల్ల చాలా టైం అయిపోయింది కదండి, కాబట్టి మరి పాటలు అవి సాంగ్స్ అవి ఫుల్గా ప్లే చేయడం జరగకపోవచ్చు. అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి సెప్టెంబర్ 25 మనందరి అభిమాన గాయకులు, నటులు, సంగీత దర్శకులు, నిర్మాత, మరి ఎస్పి కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్ అధినేత అగు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. ముందుగా ఆ మహానుభావునికి నివాళి తెలియపరుస్తున్నాను అని చెప్పంటున్నారు. మరి ఆయన గురించి ఇంకా చాలా పంపించారండి మ్యాటర్, అది మనకి టైం లేని సందర్భంగా నేను చెప్పడం జరగడం లేదు. ఇక అలానే మరి మీరు తెలియజేసిన ముందు మాటలు, మరి రుణానుబంధం కోసం, అలానే కొడుక కూతుర అనే భార్యాభర్తల సంభాషణ కోసం, అలానే యథార్థ గాథ లక్ష్మీ జీవితం కోసం చాలా చక్కగా వివరించారు. నిజమే బంగారు తల్లి అంటున్నారు. మరి భార్యాభర్తల బంధమైనా తల్లి బిడ్డల బంధమైనా ఏదైనా సరే రుణానుబంధం మీదే ఆధారపడి ఉంటుంది. అలానే ఆడపిల్ల అంటే, ఆడపిల్ల అనేది ఆ రోజులు ఆడపిల్ల ఆప్యాయత అనుబంధాలకు తార్కాణం అనేది. మరి ఈ రోజులు అందుకే సోదరీమణులు పక్షపాతిగా నేను అనుకుంటున్నాను, తల్లిదండ్రులకు ఆడపిల్లలంటే అభిమానం ఉన్నప్పటికీ వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడంలోని కష్టాలను మనసులో పెట్టుకుని ఆడపిల్లల పట్ల వివక్ష కనబరుస్తారు. అందుకని నేను ఎప్పుడు అనుకునేది, ఆశించేది ఏంటంటే, ఈ నెల 21 అనగా సెప్టెంబర్ 21 జరిగిన గురజాడ అప్పారావు గారు ఆశించినట్లుగా వరకట్నం వ్యవస్థ పోయి కన్యాశుల్కం వ్యవస్థ మరలా రావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు లక్ష్మి యొక్క రియల్ స్టోరీ చెప్తూ ఉంటే, కంటే కూతుర్నే కనాలి అనే చిత్రం

కళ్ళెదురుగుండగా అనిపించింది అని చెప్పేసి అని అంటున్నారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారికి మరోమారు నివాళి తెలియపరుస్తూ ఆ నలుగురు చిత్రం నుండి బాలుగారు బృందం ఆలపించిన ఆర్పి పట్నాయక్ గారి స్వర నిర్దేశకత్వంలో చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం ఒక్కడై రావడం ఒక్కరై పోవడం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి బాలుగారికి నివాళి తెలియజేస్తూ మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించేశారంటే, మరి భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు, ఎనగంటి సరోజిని గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మరి ఒక చిన్న కవిత అని చెప్పంటున్నారు. గాన గంధర్వుడు వెలుగులు చిందించే ధృవతారగై గగనానికి ఎగిన ప్రతినిత్య స్వరూపుడై స్వర మధురమల ప్రతి మనసును రంజింపచేసే పాటల ప్రవరాక్యుడు స్వరార్చనలు ప్రతిరోజు ఎనలేని వారి స్ఫూర్తి స్మృతి పాదాల సుమంజలికి నివాళులు అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి మీరు చెప్పినటువంటి రుణానుబంధం అలానే కర్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పిన వ్యాఖ్యానానికి చక్కని నిలువుటద్దం ఈ రీల్ స్టోరీ వినిపించినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే సోమనాథన్ జనార్దన్ రావు గారు మరొక ఎస్ఎంఎస్ పంపించారు. మరి ఈరోజు ప్రోగ్రాంలో మీరు చెప్పినటువంటి రీల్ స్టోరీ చాలా చాలా చక్కగా ఉంది, మాకు ఎంతగానో నచ్చింది, గుండెలకు హత్తుకునేలా అనిపించింది, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. మరి శ్లోకంలో సూక్తి అద్భుతంగా ఉంది అంటున్నారు. బంధాలకు బాధ్యతలకు బందీలే.

తోడుగా వస్తారు, రవి తీర్పుగానే దూరమైపోతారు. అదృష్టానికి కర్మకు ప్రతిరూపాలంటే వీరే కాబోలు. అలానే కూతురి కథ కూడా అద్భుతంగా ఉంది. ఆడపిల్ల అంటే కూతురే కాదు, కోడలి రూపంలో ఇంకో ఇంటిని సరిదిద్దే లక్ష్మి నిశ్శబ్ద పోరాట కథ. సర్ది చెప్పుకునే గుణం సద్గుణాలకు ప్రతిరూపం. మరి మీరు చెప్పిన కథ చాలా చాలా బాగుంది అని చెప్పంటున్నారు. ఇప్పుడు ఈ తరాలను చూస్తే బంధాలకు విలువలకు చాలా చాలా దూరంగా ఉంటున్నారు అని చెప్పంటున్నారు. మరి వచ్చే తరానికి ఈ పాత్రలను తెర మీద చూడగలమేమో కానీ నిజ జీవితంలో ఎదురు పడరేమో అంటున్నారు. ఎందుకంటే సమాజం చాలా మోసపూరితమైనది అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రుణానుబంధం గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. రియల్ స్టోరీ చాలా చాలా అద్భుతం అని చెప్పంటున్నారు. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మరి నమస్తే విజయ మ్యామ్ అంటున్నారు. మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, మరి మీరు చెప్పిన భార్యాభర్తల సంభాషణ చాలా బాగుంది అంటున్నారు. మరి కంటే కూతుర్ని కనాలి, వింటే మన విష్ణు ఎఫ్ఎంఏ వినాలి అన్నట్లు చెప్పారు మేడం అంటున్నారు. అలానే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్తంతి సందర్భంగా వారికి నివాళి తెలియపరచమంటున్నారు తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే పెడన వీరభద్రపురం నుండి వీరకనకరావు గారు, పార్వతీ గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు బాలుగారి వర్తంతి సందర్భంగా చెల్లెలి కాపురం చిత్రం నుండి చరణ కింకంలు గల్లు గల్లు మా నాని చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు తప్పకుండానండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రుణానుబంధ రూపేణ అంటూ రుణానుబంధం గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి గారు, రిషికేశవ రెడ్డి గారు, సావిత్రి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, రమణమ్మ గారు అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ శుక్రవారం అంటున్నారు. మరి చాలా చాలా చక్కని విషయాలను తెలియజేస్తున్నారు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నున్న గ్రామం నుండి శోభారాణి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు బాలుగారి వర్తంతి సందర్భంగా ఓ పాపాలాలి మూవీ నుంచి మాటేరాని చిన్నదాని అని చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు తప్పకుండానండి. మరి టైంను బట్టి సమయాన్ని బట్టి మనం సాంగ్స్ అనేవి ప్లే చేయడం జరుగుతుంది. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నటమని సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములు తరంగములూగగా వినీల కచభర విలాస బంధుర తను

అంకితమతియే రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ధ్వని వినిపించగా

కథానిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అక్బర్ బీర్బల్ కథలు నిన్నటి తర్వాయి భాగాన్ని వింటారు. నేను ఈ అడవి మార్గాన చాలా దూరం పోవాల్సి ఉంది. పులులతో ప్రాణ ప్రమాదం అంతగా ఉందా? ఎలా ఈ ముసలి గుర్రంతో అడవి దాటేది? నేను ఢిల్లీ స్వర్ణి పని మీద ఈ అడవి మీదుగా పొరుగు రాజ్యానికి పోవలసి ఉంది. తీరా వస్తే ఇలా నా మీద పులులు దాడి చేసే పరిస్థితి ఉందని నీవు చెప్తున్నావు అంటూ అన్నాడు బీర్బల్. ఆ మాటలు విని బోయవాడు చేతులు కట్టుకున్నాడు. డప్పు కొడితే ఏ జంతువు తనకి ఎదురు పడకుండా పారిపోతుంది. బోయవాడివి, నీకెలాంటివి తెలుస్తాయి? మరి నా వద్ద డప్పు లేదే. మాకు జంతువుల గుణగణాలు బాగా తెలుసు. శబ్దం వినేందుకు అవి ఇష్టపడవు. వాటి చెవులకు భరించే శక్తి ఉండదు. సరే, నేను ఈ అడవి దాటాలి. నీకెంతో కొంత ముట్ట చెప్తా. నాకు ఆ డప్పిస్తే నేను ప్రమాదం అనిపించినప్పుడు డప్పు కొట్టుకుంటూ సాగిపోతాను. మరి ఇక్కడ పరిస్థితి చక్రవర్తికి చెప్పి పిచ్చి పట్టిన పులుల సంగతి తేలుస్తాను. ఏమంటావు అన్నాడు బీర్బల్. నేనేమన్ను, డప్పు మాత్రం ఇవ్వను. ఇప్పుడు నువ్వు, నీ చక్రవర్తి ఏం చేసినా మా వేటగాళ్ళు ఈ అడవిలో ఉండేది లేదు. అంతా ఎప్పుడో వదిలేసి పక్క అడవులు పట్టిపోయాం. ఇక్కడ పులులేమైతే ఎవరికి కావాలి? నేను ఈ డప్పు తయారు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. నేనివ్వను. ఈ డప్పు ఇన్నాళ్ళు నా ప్రాణాలు రక్షించింది. మరీ కావాలంటే నీ ఒంటి మీద ఉన్న నగా నట్రా ఇచ్చేయి. మెడలో హారాలున్నాయి. మరి పచ్చలు పిడితో బాగుంది. ఖరీదైన తలపాగా ఉంది. ఇవన్నీ ఇస్తే ఇచ్చేస్తా. మరి ఎవరికైనా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పి బోయేవాడు డప్పును ముద్దాడుకున్నాడు. బీర్బల్కి నవ్వొచ్చింది. నాయనా, ఇదే కర్మమంటే. జంతు చర్మంతో తయారైన డప్పును నేను తాకను, కాని నా ప్రాణాలు నిలుపుకోవాలి కనుక దీన్ని పెద్ద ధరకు నీ వద్ద కొనుగోలు చెయ్యాలి. సరే, ఇవ్వు. మొత్తం నిలువదోపిడీ చేసి ఉన్న హారాలు పిడిబాకు తీసుకుంటున్నావు. నువ్వు వేటకంటే వర్తకానికి అన్ని విధాలా పనికొస్తావు అన్నాడు బీర్బల్. మరి అతడు కోరినవన్నీ కూడా ఇచ్చేసి డబ్బు తీసుకున్నాడు. మరొకసారి దానిపై దొరువు వేశాడు. ఆ శబ్దానికి పక్క పొదల్లో ఉన్న నక్క ఒకటి వికృతంగా కీచుగా అరిచి పారిపోయింది. చూసావా దొరా, ఆ నక్క ఎలా పొరుగు తీసిందో? మేము చెడామడా బోత్తాం. ఆ శబ్దం జంతువులకి గూబలు పేలిపోయినట్లు వినిపిస్తాయి. మరి నువ్వేమో హాయిగా వినేట్లు చిన్నగా చేత్తో తొడుతున్నావు. వినడానికి బాగుంది, త్వరగా గట్టిగా కొట్టు అన్నాడు అతను. దీన్ని సంగీతం అంటారు. సరే, నీ దారిని వెళ్ళు, నా దారి నాది. మరి ఎప్పుడైనా నన్ను కలువు. నా పేరు బీర్బల్. బహుశా ఢిల్లీ చక్రవర్తి వద్ద మున్ముందుంటాను. నీకేదైనా సాయం చేయగలుగుతాను అన్నాడు బీర్బల్. మీ కాడ ఉన్నదంతా దోచినందుకు మీకు భలే కోపం వచ్చినట్టుంది. అసలే రాజుల కాడ బతుకుతున్న మీరు నన్నక్కడ చూడగానే ఉరి తీయిస్తారని భయంగా ఉంది. ఎలా కలవను అన్నాడు ఆ వ్యక్తి. నీవు పొట్ట గడవడానికి నా హారాలు తీసుకుని నీ డప్పిచ్చాం. నీ తప్పేం లేదు. అయినా నేను అవివేకిని కాను. ఈ డప్పును నీకంటే ఎక్కువ ధరకు అమ్ముకోగలను. నా ప్రజ్ఞ మీద నాకు కొండంత నమ్మకం. మరి భయపడకుండా ఎప్పుడైనా సరే నా వద్దకు రా, సాయపడగలను. నీ వంటి వానికి హాని చేయడం అంటే వన్యప్రాణిని చంపినట్లే అన్నాడు బీర్బల్. స్వామి, ఈ డప్పుకు అంత ధర ఎలా పలుకుద్ది? నీరు తగిలితే చాలు, దుర్గంధం అవుతుంది. మీరు చూస్తే అక్రకుల పోళ్ళు. కొంపదీసి నేను తప్పు చేసేసినట్టున్నాను. నా డప్పు నాకు ఇచ్చేసేయండి. మీ నగా నట్రా మీరు తీసేసుకోండి అంటూ ప్రాధేయపట్టాడు. బీర్బల్ నవ్వి, నాకు ఈ డప్పు కావాలి. దీంతో నాకు చాలా పనుంది. నువ్వు బాధపడకు. నేను సంగీత విద్వాంసుల వద్ద ఈ డప్పు కొట్టడం నేర్చుకున్నాను. సరే, నీ పేరు చెప్పనేలేదు. స్వామి, మాకు మంచి పేరేముంటుంది? నా పేరు పులండ. నాకు మా పెద్దలు చెప్పిందేంటంటే, నా తల్లి ఈ అడవి మార్గాన పడిపోతుంటే నొప్పులొచ్చినాయంట. నా తండ్రి ఆ కొండల్లో తీసుకుపోయినాడంట. తీరాది పులుండే చోటంట. నన్ను నా తల్లి కనేసింది. అప్పటికే మా ప్రజలు పోగయ్యారు.

వారక్కడ పులి తెచ్చటం చూసి దాన్ని ఎండబెట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చి పులి వండలో పుట్టినందుకు పులొండ అని పేరు పెట్టుకున్నారు అన్నాడు. బీర్బల్ పక్కపక్కమని నవ్వాడు. ఇక తర్వాత ఆ బోయవాడు వెళ్ళిపోతుంటే, మరి నీకు డప్పు లేనందున భయం లేదా అని అడిగాడు. సేతుల్లో బంగారం పడింది కదా, ఇక పులి భయం ఏముంటాది, ఎలాగోలా తప్పించుకుని పట్టణం పట్టిపోయి కొన్నాళ్లకు సరిపడా బత్యాలు కొనుక్కుంటా అంటూ సంబరంగా చెప్పి వెళ్ళిపోయాడు. బీర్బల్ నవ్వుకున్నాడు. మరి పులండగాడు చెప్పింది కట్టు కదా, వాడు తెలివిగా పులిల భయం ఉందని చెప్పి ఇలా అడవి మధ్యలో డప్పులు అమ్ముకుంటున్నాడు అని గ్రహించాడు. ఆటవికడైనా తాను తయారు చేసుకున్న డప్పుకు భలేగా గిరాకీని కల్పించుకుంటున్నాడు, మరి ఈ అడవుల్లో కనిపించే బాటసారులను ఇలా చక్కగా దోచుకుంటున్నాడు అని తనలో తాను నవ్వుకున్నాడు. మరి అనవసరంగా పులిబండ ఉచ్చులో పడ్డానని బాధపడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. దట్టమైన అడవుల్లోంచి వెళ్తున్న బీర్బల్కు ఆకలి వేసింది. మరప్పుడు మధ్యాహ్నం అయ్యింది. గుర్రం బాగా అలసిపోయింది. చెట్టు కింద రాలిన పండ్లు ఏరుకుని తిని కడుపు నింపుకున్నాడు. మరి చెట్టు నీడన కూర్చుని అధిక ధరకు కొన్న డప్పును లయబద్ధంగా దరువు వేయసాగాడు. మరి ఆ చుట్టుప్రక్కల మారుమ్రోకింది ఆ డప్పుల శబ్దం. అక్కడికి చేరువులు విశ్రాంతిలో ఉన్న విక్రమార్క బిరుదాంకితుడు హ్యామ్రాస్ చెవులారా ఆ డప్పుల శబ్దం విన్నాడు. ఇలా మనస్సును ఆహ్లాదపరిచినట్టు డప్పు కొడుతున్నవారు ఎవరు? నాలా యుద్ధంలో అలసి సొలసిన వారికి ఆనందించేందుకు ఎంతో బాగుంటుంది, ఈ అడవిలో ఉన్న ఆ డప్పుగాణ్ణి సగౌరవంగా తీసుకురండి అని చెప్పి పంపాడు. వెంటనే నాలుగు గుర్రాలు అటుగా కదిలాయి. కొండకు చేరువుగా ఉన్న పండ్ల తోటలో కూర్చుని దరువు వేస్తున్న బీర్బల్ని చేరుకుని, అయ్యా తమరు ఉన్న పడంగా రావాలి, మా ప్రభువు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని విన్నవించారు. ఆ భటులు దుస్తుల్ని చూసి ఎవరైంది ఇట్టే తెలుసుకున్నాడు. మారు మాట్లాడకుండా వారి వెనుక నడిచాడు. బీర్బల్ తన గుర్రం నడిపించుకుంటూ హ్యామ్రాస్ ముందు నిలబడ్డాడు. ఎవరు నువ్వు? నిన్ను చూస్తే వాద్యకారులలో మారువేషంలో మా రహస్యాలు పసిగట్టడానికి వచ్చిన వాడిలా ఉన్నావు. నిజం చెప్పి ప్రాణాలు రక్షించుకో. నీకు ఈ డప్పు తపనేంటి? ఒక కులం వాళ్ళకి ఈ డప్పు అనేది పరిమితంగా ఉంటుంది, కానీ నీవు పట్టుకు తిరుగుతున్నావు అంటూ అనుమానంగా అడిగాడు హ్యామ్రాస్. చుట్టూ కూర్చున్న మంది మార్పులం కత్తులపై చేతులు బిగించారు. వారిలో నుండి దండనాయకుడు ముందుకొచ్చి, దేవరా అనుజ్ఞ ఇవ్వండి, వీడి చేత మొత్తం కక్కిస్తాం. వీడు తమరు అనుమానించినట్లుగా శత్రుగూఢచారై ఉంటాడు. మనం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉన్నాం కనుక ఎవ్వరిని నమ్మరాదు అంటూ అన్నాడు. మందిలో ఒకడు అశ్వశాస్త్రం చదివినవాడు. దేవరా, ఈతదు నడిపే గుర్రం చాలా ముసల్ది, ఇది స్వారీ చేయడానికి పనికిరాదు, తెలిసి ఎందుకు నడుపుతున్నాడు? ఇతడు అనుమానించదగ్గవానిలా ఉన్నాడు. ఈ డప్పు ఈ గుర్రం కలిగొన్నందున ఎందుకో ఇతడు మతి తక్కువ వాడిలా ఉన్నాడనిపిస్తోంది. ఇలాంటి ముసలి గుర్రం వలన అడవుల్లో చాలా ప్రమాదం. వీటి నుంచి ఒక రకమైన వాసన వస్తుంది, అది మనకు తెలియకుండానే చాలా దూరం వ్యాపిస్తుంది. దాంతో ఆ వాసన క్రూర మృగాల ముక్కు పుటాలకు తాకుతుంది, అంతే అవి తుక్కుంటూ వచ్చేస్తాయి. ఇతడు చాలా దృష్టవంతుడు, ఇంతవరకు ఏ మృగం బారిన పడలేదు. ఈ ముసలి గుర్రాలను వేటగాళ్లు వేటకు ఉపయోగిస్తూ ఉంటారు. అశ్వశాస్త్ర పరిజ్ఞానవంతుడు విడమర్చి చెప్పాడు. అంతా ఆశ్చర్యంగా విన్నారు. బీర్బల్ చేతులు మోడ్చి ఎదురుగా నిలబడి, విక్రమాదిత్య బిరుదాంకితులైన హ్యామ్రాస్ తమని దర్శించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను గౌర్ ప్రాంతపు బ్రాహ్మణుణ్ణి, పేరు బీర్బల్. చదివింది అంతంత మాత్రమే, మంచి మాటకారునని 10 మంది కూడా నా మాటల్ని విని ఆనందిస్తూ ఉంటారు. నా పేదరికం వల్ల నా మాటకారితనాన్ని మీ వంటి పెద్దల ముందు వినోదంగా మార్చుకుని ఆ 10 మందిని నవ్విస్తూ బతుకు ఈడుస్తున్నాను. మీలా కత్తిపట్టిన సాహస బ్రాహ్మణుని కాను, మీ గురించి విన్నాను, అపర చాణక్యులని అంతా చెప్పుకొనగా విని ఆనందించేవాడిని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. నేనిలా స్వజాతీయుడిచే శిక్షింపబడినా సన్మానింపబడినా నా వంటి అల్పనకు చాలా ఎక్కువ. ఇక మీరు అనుమానించినట్లు నేను గూఢచారిని కాను, ఇది నా ఊరు అని చెప్పుకోలేని వాడిని, దేశ దిమ్మరుడి, పలువురు రాజుల వద్ద చలోక్తులతో బతికేవాణి. నాకు తొలిత ఆశ్రయం ఇచ్చినవాడు హుమాయూన్. కవులందరితో కలిసి ఒకసారి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత రాజపుత్ర వీరులు. మరి వారెవ్వరి వద్ద నేను ఎక్కువ కాలం ఉండలేకపోయా, అందుకే చెప్పాను దేశ దిమ్మరణి అని. మరి ఆ మధ్య ఎవరి ప్రాపకం లభించ

చివరికి చావాలనుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశా. దేవుళ్ళా నన్ను బహిరంగం రక్షించాడు. ప్రస్తుతం అతని పంచన ఉన్నా. ఇక ఈ డప్పును చాలా ధర పెట్టి కొన్నాను. ఎందుకు అంటే అని చెప్తుండగా మధ్యలో అక్కడ వింటున్నవారు, నీవు బుద్ధిహీనుడవు కనుక అని నవ్వుతూ అన్నారు. ఆ ఈస టెంపుల్కు హ్యామ్లెస్ కూడా ఎందుకో నవ్వాడు. వీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అక్బర్ బీర్బల్ కథలు విన్నారు. దీని తర్వాయి భాగం తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

ను 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం విసకోడేరు, శృంగవృక్షం, గొరగనమొడి, పెన్నాడ అగ్రహారాల్లో మేళ తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గణపతిని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో గణపతి నిమజ్జన మహోత్సవాలు నిర్వహించారు. రెస్ట్ హౌస్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గంగా యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో గణపతి ప్రతిమను నిమజ్జనం చేశారు. మహిళలు, యూత్ సభ్యులు సామూహికంగా స్వామివారి ప్రతిమకు కలశాలతో జలాభిషేకం చేసి నిమజ్జనం నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రభావం చూపుతోంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఈ వర్షాలు సాధారణ రైతులకు, కరువు పరిస్థితులకు ఎంతో మేలు చేసినప్పటికీ ఆక్వా రైతులను, లోతట్టు ప్రాంతాల ప్రజలను, చిరు వ్యాపారులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. వాగులు, కాల్వలు పొంగుతూ ఉండగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో ముంపు ముప్పును నివారించేందుకు యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు డీఈఓ అనిల్ కుమార్ సెలవు ప్రకటించారు. వాయుగుండం తీరం దాటిన నర్సాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగానే ఉంది. అలలు ఉధృతంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వీటికి ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చిన్నలంక వద్ద సముద్రం ముందుకు రావడంతో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. గాలికి ఇసుక రేగుతూ ఉండడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులు ఈ నెల 28వ తేదీ వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా తీరప్రాంత గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆకువీడు ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు విద్యుత్ నిలిచిపోయింది. కరెంటు లేకపోతే ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు జనరేటర్లపై ఆధారపడ్డారు. ఒక్కో రైతు డీజిల్ కోసం సగటున 10,000 వరకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీటిలో ఉష్ణోగ్రతలు పెంచేందుకు ఎకరాకు 40 కిలోల చొప్పున అగ్రికల్చర్ లైమ్ పిచికారీ చేయాలని ఆక్వా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పీహెచ్ను చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు, ఈదురుగాలులు విద్యుత్ వ్యవస్థను అతలాకుతలం చేశాయి. భారీ వృక్షాలు, ఫీడర్లకు సంబంధించిన విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటలుగా కోతలతో ప్రజలు అవస్థలు పడ్డారు. వృద్ధులు, చిన్నారులు దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెనుగొండ మండలం చినమల్లం, గణపవరం మండలం వరదరాజుపాలెం, తాడేపల్లిగూడ మండలం నవాబ్పాలెం తదితర ప్రాంతాలలో చెట్లు విరిగి పడడంతో కరెంటు సరఫరాకు విఘాతం కలిగింది. గాలులకు జిల్లా వ్యాప్తంగా 52 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 3.59 కిలోమీటర్ల మేర లైన్లు తెగిపోవడంతో సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ వర్షాల వల్ల విద్యుత్ శాఖకు 16.35 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఎస్సీ ఉషారాణి తెలిపారు. దెబ్బతిన్న లైన్లను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి సత్వరమై సరఫరాను పునరుద్ధరించారని ఆమె వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్ నేటి నుంచి అమల్లోకి రానుంది. భీమవరం పంచాయతీ రాజశాఖ ఇంజనీరింగ్ భవనంలోని జెడ్పీ కార్యాలయాన్ని కలెక్టర్ నాగరాణి ఈరోజు ప్రారంభించి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమె కొనసాగుతారు. ఉమ్మడి పశ్చిమ జెడ్పీలో 117 పోస్టులు ఉండగా 22 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 95 పోస్టుల్లో వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగుల నుంచి పశ్చిమ గోదావరికి 37 మందిని కేటాయించారు. మిగిలిన పోస్టుల్లో 11 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే జెడ్పీ సీఈఓను నియమించాల్సి ఉంది. భీమవరంలోని నర్సయ్య అగ్రహారంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని గురువారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యుతో పాటు వ్యక్తిగత సంరక్షణ, భద్రతపై కూడా అవగాహన ఉండాలని సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇతర యాజమాన్యాలన్నీ ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలని తెలిపారు. పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీరి కోసం ఆవిష్కరణ, సంస్కృతి, వ్యవస్థాపక అభివృద్ధిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 9 పాఠశాలలను ఎంపిక చేశారని సమగ్ర శిక్ష ఏపీసీ పి శ్యామసుందర్ తెలిపారు. వీటిని ఉన్నత విద్యా సంస్థల్లో అనుసంధానిస్తారు. సమాజంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఆవిష్కరణలు రూపొందించేలా ఉన్నత విద్యా సంస్థలు మార్గనిర్దేశం చేస్తాయి. సాంకేతిక, సైన్స్, పరిశోధన, డిజైన్ అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లోని ప్రయోగశాలల్లో ఆచరణాత్మక ప్రాజెక్టుల తయారీలో వీరికి శిక్షణ ఇస్తారు. స్టార్టప్ వ్యవస్థ, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పిస్తారు.

0: తన వ్యాపార నమూనాల తయారీలో చేయూతనిస్తారు. ఆలోచన, రూపకల్పన, పేటెంట్ సదస్సులను అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహిస్తారు. సృజనాత్మకతకు తోడు వివిధ వృత్తి విద్యలు, నూతన సాంకేతిక నైపుణ్యాల్లో రాణించేలా విద్యార్థులను డైస్ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నారని సమగ్ర శిక్ష ఏఎంఓ సిహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. తమ కాళ్లపై తాము నిలబడే పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగేలా పాఠశాల స్థాయిలోనే బీజం పడుతుందని అన్నారు. వ్యవసాయ పంటలపై శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేవీకేలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన శాస్త్రవేత్త ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. సాంకేతికత, సలహాలు, క్షేత్ర ప్రదర్శనలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలను వ్యవసాయ శాఖాధికారులు సంబంధిత సంస్థల సమన్వయంతో నిర్వహిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎర్రకాలువ ఉప్పొంగుతోంది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామాల మధ్య ఉన్న ఎర్రకాలువ కాజ్వే వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. తాళ్లపాలెం తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో సింగవరం రైల్వే అండర్ పాస్ వంతెన కింద భారీ వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిమ్మరాజపాలెంలోని కోటసత్తమ్మ ఆలయంలోకి ఎర్రకాలువ వరద నీరు చేరింది. దీంతో అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద నీటిని ట్రాక్టర్లు, మోటార్ల సాయంతో బయటకు తోడుతూ ఉన్నారు. భారీ వర్షాలకు భీమవరం పట్టణంలో నీరు మురుగు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, డ్రైనేజీలు, కల్వర్ట్లను గురువారం ఆమె పరిశీలించారు. మింటేవారి తోట మిరిమియాకోడు లాకుల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి కాలువల్లో చెత్తా చెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. చిన్నరంగనిపాలెంలో డ్రైనేజ్ పనులను త్వరితగతిని పూర్తి చేయాలని అన్నారు. శానిటేషన్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని అన్నారు. నరసాపురం మండలంలో 100 ఎకరాల వరిచేలు నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని వ్యవసాయ శాఖ జేడీ జి సునీత తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో చేలను గురువారం ఆమె పరిశీలించారు. వర్షాలు తగ్గిన తర్వాత చేలలో నీటిని బయటకు వెళ్లే విధంగా చూడాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అన్నారు. వర్షాలకు వద్దిపరులు పొంగుతున్న నక్కల డ్రైన్ను, పంట చేలను ఆర్డీఓ దాసి రాజు గురువారం పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న నీటితో నక్కల డ్రైన్లో నీటి మట్టం పెరగవచ్చని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విఆర్ఓలు నక్కల డ్రైన్లో నీటి మట్టం ఎప్పటికప్పుడు అంచనా వేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. సమీప వరిచేలు ముంపునకు గురవకుండా చూడాలని, రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. భీమవరం ఓవర్ బ్రిడ్జికి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని శ్రీ విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సంస్థల సభ్యులు మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డికి గురువారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఎల్లాప్రగడ విగ్రహాలు, మార్గులు ఉన్నాయని, భీమవరం ఓవర్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని కమిషనర్ తెలిపారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
3: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

శ్రోతలందరికీ ఆణిముచ్చాల కార్యక్రమానికి స్వాగతం. ఆణిముచ్చాల కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు వింటూ ఉన్నాం కదా. ఈ రోజు ముందుగా ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుని ఆ తర్వాత ఆయన గళ్ళ నుంచి జాలువారిన పాటలు విందాం. అసమాపక క్రియ దగ్గర నిలిచిపోయిన ప్రయాణాన్ని అంచనా వేయడం చాలా కష్టం.

బాలసుబ్రహ్మణ్యం చేయాలనుకున్నది ఎంతో ఉంది, చేయగలిగినది చేయవలసింది చాలా ఉంది. ఆయన గొంతుకే కాదు కాలికి మనసుకి కూడా విశ్రాంతి లేదు. ఆయన గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, గాత్రదాత, ప్రయోక్త, వక్త, అంతేకాదు పాటను ఒక జెండాగా ధరించి ప్రచారం చేసిన ఒక కార్యకర్త. ఆయన సినిమా పాటలు తగ్గి 2 దశాబ్దాలు అయింది, కానీ ఆయన వేదిక నుంచి వైదొలగలేదు, విస్మృతిలోకి జారిపోనూ లేదు. నిత్యం ఆయన పాడేవారు, సంభాషించేవారు, కనిపించేవారు. ఘంటసాల వంటి గాయక దిగ్గజం తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం గారు 20 ఏళ్ల బాలుడిగా రంగప్రవేశం చేశారు. అప్పటి వరకు సినీ గాయకుల కోవలలో గొంతు కాదది, మృదువైన మెత్తటైన తెయ్యటి స్వరం. అది కొందరికి ఆకర్షణీయంగా అనిపించింది, కొందరికి విముఖత కలిగించింది. ఘంటసాల అనంతరం తనకు ఆమోదాన్ని సాధించుకోవడానికి బాలసుబ్రహ్మణ్యం చాలా కష్టపడ్డారు. సంప్రదాయ సంగీత శిక్షణ లేని బాలు కేవలం సాధన ద్వారానే రాటుదిలేరు. అనుభవమే ఆయనకు ఎంతో నేర్పింది. శంకరాభరణం సినిమా కోసం చాలా కష్టపడ్డారు, ఆ తర్వాత కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. శంకరాభరణం ఆయనకు జాతీయ బహుమతిని తెచ్చిపెట్టింది. బాలు అలా ఓకగా కష్టపడి పాడగలిగిన పాటలు సినిమా రంగంలో అరుదుగానే వచ్చాయి. అయినా తన విద్యను పెంచుకుంటూనే వచ్చారు బాలసుబ్రహ్మణ్యం, తర్వాత తరానికి పంచుతూనే ఉన్నారు. ప్రతిభా అభ్యాసం ఆయనకి వ్యుత్పత్తిని కూడా అందించాయి. అణిముచ్చల కార్యక్రమంలో బాలుగారి విశేషాలు కొన్ని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆయన పాడిన 1990 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో పాడిన పాటలు విందాం. ముందుగా 1991 జనవరిలో విడుదలైన చిత్రం అంగరక్షకుడు. డాక్టర్ రాజశేఖర్, మీనా జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన ఏదో వింత పాట వింటారు. పాట రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. జోషి దర్శకత్వంలో విడుదలైన అంగరక్షకుడు చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
0: అంగరక్షకుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాట విన్నారు కదా. తర్వాత పాట మౌళీ దర్శకత్వంలో 1994లో విడుదలైన అందరూ అందరే చిత్రం నుంచి నీకోసం నన్ను పంపించాడు పాట వింటారు. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. కృష్ణంరాజు, లక్ష్మి, వినోద్ కుమార్, శుభశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన అందరూ అందరే చిత్రంలోంచి ఈ పాట వినండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. అందరూ అందరే చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట చంద్రమోహన్, విజయశాంతి, బాబు మోహన్, రాజ్ కుమార్ తదితరులు నటించిన చిత్రం అత్తా కోడళ్లు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన చందనం చక్కదనం పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం రాజ్కోటి. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: అత్తా కోడళ్ళు చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో 1994 విడుదలైన చిత్రం అల్లరి పోలీస్. మోహన్ బాబు, మాలాశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన ఈ ముద్ద మందారాన్ని పాట వింటారు. పాట రచన భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని

ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు మహిళ. మరి సంగతులు ఏంటో కబుర్లు ఏంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD, DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, 50% Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital. Second floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: లక్కీడ్రాలు కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజ్ కట్టమంటున్నారా? అది కారు కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే అందాల పోటీల్లో మెరవడం అంత ఈజీ కాదు. కానీ సరిగ్గా నడవలేని ఈ అమ్మాయి మాత్రం బ్యూటీ పేజెంట్లలో సత్తా చాటుతోంది. ఆమె సంజన వరద. ఈ అందాల రాణి గెలుపు వెనుక ఉన్న కఠోర శ్రమ గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మాది చంద్రగిరి. నాకు పుట్టుకతోనే పాదం మెలితిరిగి ఉండే సమస్య అయితే ఉంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో నాతో ఎవరూ ఆటలాడేవారు కాదు. తోటి పిల్లలంతా చెంగు చెంగున ఎగురుతూ సంతోషంగా తిరుగుతూ ఉంటే నేను మాత్రం చాలా ఏళ్ళు నడవలేకపోయాను. దీంతో ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఒంటరితనంతో బాధపడుతున్న నాకు టీవీనే బెస్ట్ ఫ్రెండ్ అయింది. అందులో సినిమాలు చూస్తూ హీరోయిన్ల యాక్టింగ్కి ఆకర్షితురాలినయ్యా. దాంతో కెమెరా అన్న, యాక్టింగ్ అన్న నాకు చాలా ఇష్టం ఏర్పడింది. హీరోయిన్ అవ్వాలని కలలు కన్నా, కాలు బాగోలేకపోతేనేం, నాలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. చివరిగా మోడలింగ్ రంగంలోకి వెళ్దామని అయితే నిర్ణయించుకున్నాను. నా ఆలోచనను అమ్మ పావని, నాన్న సుబ్రహ్మణ్యంతో పంచుకున్నా. అప్పటికి వారిద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. కొంత మొత్తాన్ని కూడబెట్టి నేను 6వ తరగతి వచ్చేసరికి ఆపరేషన్ చేయించారు. అయితే పూర్తిగా నయం కాలేదు. కాలం గడిచే కొద్దీ నా లక్ష్యం మరింత బలంగా మారింది. కాలయాపన చేయడం అనవసరం అనిపించింది. 16 వయసులో మొదటిసారి పూణేలో అడుగుపెట్టా. నెలపాటు నడత, శరీరాకృతి వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నా. ఆ సమయంలో 6-7 అంగుళాల ఎత్తు చెప్పులు వేసుకుని నడవాల్సి వచ్చేది. మామూలుగా అయితే అడుగులు వేయడానికే అంతకుముందు ఇబ్బంది పడిన నేను దీనికోసం చాలానే కష్టపడ్డానండి. ప్రాక్టీస్ చేసినంతకాలం భరించలేని నొప్పి. అయినా వైకల్యం కారణంగా ఆగిపోకూడదని మొండిగా ముందడుగు వేశాను. 17వ ఏట అక్కడే ఒక పేజెంట్కి సెలెక్ట్ అవ్వడంతో జైపూర్లో జరిగిన మిస్ టిన్ గ్లోబల్ ఇండియా 2023 పోటీల్లో విజేతగా నిలిచా. ఆ తర్వాత ఏడాది మలేషియాలో జరిగిన మిస్ టిన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ పోటీలో భారత్కి ప్రాతినిధ్యం వహించా. 20 దేశాల ప్రతినిధులను దాటుకుని ఫస్ట్ రన్నర్అప్గా నిలవడంతో పాటు మరో 3 టైటిల్లు గెలుచుకున్నాను. ప్రస్తుతం బీఈ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. తాజాగా మిస్ గ్రాండ్ ఇండియా పోటీలకు ఎంపికయ్యా. ఢిల్లీలో జరిగే ఈ పోటీల్లో పాల్గొననున్నా. ఇక్కడ విజేతగా నిలిస్తే థాయిలాండ్లో జరిగే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తా. కాలం విసిరే సవాళ్లు నాకు కొత్త లక్ష్యాలను ఏర్పరుస్తూనే ఉన్నాయి. నాన్నకు కోవిడ్ సోకింది. దాని నుంచి కోలుకున్న కొన్నాళ్ళకే ఆయన గుండెపోటుతో మాకు దూరమయ్యారు. దీంతో అమ్మే అన్నీ తానే పెంచింది. నాన్నకు సేవాగుణం ఎక్కువ. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడానికి ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేసేవారు. నేను ఆయన జ్ఞాపకార్థం ఆ అలవాటుని అందిపుచ్చుకోవాలనుకున్నా. పీతా ఫౌండేషన్ని ప్రారంభించా. నిరాశ్రయులు, దివ్యాంగులను అక్కును చేర్చుకుంటున్నా. పేజెంట్ చేయకముందు వరకు అమ్మే దానికి ఫండింగ్ ఇచ్చేది. ప్రస్తుతం నేను చేసే మోడలింగ్, బ్రాండ్ షూట్స్తో వచ్చిన ప్రతి రూపాయి ఫౌండేషన్కే వినియోగిస్తున్నా. 50 మందికి పైగా నిరాశ్రయుల బాధ్యతలు చూస్తున్నా. పల్లెటూరు నుంచి రావడంతో చదువుతో పాటు మోడలింగ్, పేజెంట్, సేవా రంగాల్లో రాణించాలనే కళ చాలా కష్టంగా తీరింది. అందుకే క్రౌన్ఫ్లుయెన్స్ పేరుతో సంస్థను నెలకొల్పి ఈ రంగంలోకి రావాలనుకున్న యువతలకు

వస్త్రధారణ, నడక, స్పీచ్, ట్రైనింగ్, గ్రూమింగ్ వంటి సేవలు అందిస్తున్నాను. కన్నడలో వివాహం అనే వెబ్ సిరీస్ చేశా. త్వరలో ఓ సినిమాలోనూ నటించనున్నా. మిస్ వరల్డ్ అవ్వాలనేది నా భవిష్యత్తు లక్ష్యం అని అంటున్నారు సంజన వరద. ఓకే లిస్నర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీ

0: తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో.

0: సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మన చిన్నతనంలో అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. అమ్మమ్మ కథలు చెబుతూ అన్నం తినిపించేది. కానీ ఇప్పటి తల్లులకు అంతటి తీరిక, ఓపిక కరువవుతుంది. ఉరుకుల పరుగుల జీవితాలతో బిడ్డకు సమయం కేటాయించే తీరిక, సమయం చిక్కడం లేదు. దాంతో బిడ్డ ఆకలి తీర్చే పనిని ఆదరాబాదరాగా ముగించేస్తున్నారు. అందుకోసం సెల్ ఫోన్ల మీద ఆధారపడుతున్నారు. పిల్లాడు ఫోన్లో మునిగిపోతే తల్లి బిడ్డ నోట్లో ముద్దలు కూరడం ప్రతి ఇంట్లో ఒక తంతుగా మారుతోంది. ఈ క్రమంలో బిడ్డకు కడుపు నిండా తినిపించగలిగాననే సంతృప్తి పొందే తల్లులు పరోక్షంగా బిడ్డ ఎదుగుదలను దెబ్బతీస్తున్నామనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. కొందరు తల్లులు, మా పిల్లలకు మాటలు రావడం లేదండి అని అంటూ వైద్యులను కలుస్తూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం పిల్లలతో తల్లులు సంభాషించకపోవడమే. తల్లి బిడ్డకు అన్నం తినిపించే సమయం ఎంతో కీలకమైనదండి. బిడ్డ కళ్ళల్లోకి చూస్తూ కబుర్లు చెబుతూ అన్నం తినిపించడం వల్ల బిడ్డకు భాష మీద పట్టు పెరుగుతుంది. తల్లి బిడ్డల అనుబంధం కూడా బలపడుతుంది. ఆడుతూ పాడుతూ అన్నం తినిపించడం వల్ల బిడ్డలకు భౌతిక వ్యాయామ ఫలం కూడా దక్కుతుంది. తల్లి మాట్లాడే మాటలనే పిల్లలు చెవుల ద్వారా విని మెదల్లో నిక్షిప్తం చేసుకొని తిరిగి నోటితో మాట్లాడగలుగుతారు. బదులుగా సెల్ ఫోన్ చేతికి అందించి తినిపించినప్పుడు తల్లి బిడ్డల కళ్ళు కలుసుకోవు, వాళ్ళ మధ్య మాటలు కూడా ఉండవు. దాంతో అనుబంధం బలపడకపోవడమే కాకుండా బిడ్డకు భాష మీద పట్టు పెరగడం ఆలస్యమవుతుంది. ఈ ప్రతికూలతలకు తోడు పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు కూడా పెరుగుతాయి. కోపం, చికాకు, నిద్ర సమస్యలు తలెత్తడంతో పాటు మున్ముందు పిల్లలకు సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారిపోతుంది. ఎన్ని పనులున్నా పిల్లల కోసం సమయం కేటాయించక తప్పదు. మరీ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం పోషకాహారాన్ని అందించడంతో పాటు వయసును బట్టి తినిపించే వయసులో తినిపించాలి. స్వయంగా తినగలిగే వయసులో వాళ్ళ చేతే తినిపించేలా చేయాలి. పిల్లలు తినడానికి ఇష్టపడరని, పేచీ పెడతారని, అన్నం తినిపించడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుందని ఇలా తల్లులు పలు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ఫిర్యాదులన్నింటికి పరిష్కారాలున్నాయండి. బిడ్డ పేచీ పెట్టకుండా తినాలి అంటే ఆకలి వేసే వరకు ఆగాలి. మనం ఎలాగైతే నిర్దిష్ట ఆహార వేళలు పాటిస్తూ ఉంటామో పిల్లల విషయంలో కూడా వాటిని పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డ పొట్ట చిన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే తల్లులు పాటించవలసిన నియమాలు ఇంకొన్ని ఉన్నాయి. అవేంటంటే, బిడ్డకు తల్లిదండ్రులు తగినంత సమయం కేటాయించాలి. బిడ్డకు గంటల తరబడి వెంటపడి భోజనం తినిపించకూడదు. బిడ్డ ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా భోజనానికి అరగంట సమయమే కేటాయించాలి. తిన్నది జీర్ణమై ఆకలి కలగడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి అలోగా పిల్లలకు వేరే ఆహారం ఏది ఇవ్వకూడదు. పాల సీసా నింపి బిడ్డకు రోజంతా తరచూ పాలు తాగించే అలవాటునైతే మానేయాలి. పిల్లలను ఆకట్టుకునేలా, నోరూరించేలా భిన్నమైన పద్ధతుల్లో పదార్థాలను వండి తినిపించాలి. రంగురంగుల కూరగాయలకు భోజనంలో స్థానం కల్పించాలి. కళ్ళలోకి చూస్తూ కబుర్లు, కథలు చెప్తూ అన్నం తినిపించాలి. ఆహారం రుచిగా, ఆకర్షణీయంగా ఉన్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా పేచీ పెట్టకుండా తింటారండి. ఇలాంటప్పుడు బలవంతంగా తినిపించే పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. అలాగే పిల్లలకు ఆకలేసే అవకాశం ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వకుండా ప్రతి అరగంటకు పండ్లు, చిరుతిండ్లు తినిపిస్తూ పోతే భోజన సమయానికి పిల్లలు ఖచ్చితంగా పేచీ పెడతారనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పాలను రోజుకు 2 సార్లు లేదా రాత్రికి పరిమితం చేయడం ఉత్తమం. రాత్రి నిద్రకు ముందు పాలందిస్తే పిల్లలు పేచీ పెట్టకుండా తాగేసి పడుకుంటారు. కొన్ని ఇళ్లల్లో పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కు ముందు పాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొన్ని ఇళ్లల్లో పాలు, బిస్కెట్లు తినిపించి బడికి పంపిస్తూ ఉంటారు. ఈ 2 సరైన పద్ధతులు కావు. ఉదయం నిద్రలేస్తూనే పాలు తాగవలసి వస్తుందేమోననే భయం పిల్లలను వెంటాడకుండా ఉండాలంటే పాలకు బదులుగా ఇడ్లీ, ఉప్మా, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి. ఇక బయట చిరుతిళ్ళ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అరుదుగా తప్ప అదొక అలవాటుగా మారకుండా చూసుకోవాలి. బయట చిరుతిళ్ళలో అలవాటు పడడానికి దోహద

ఉపయోగపడే పదార్థాలను కలుపుతూ ఉంటారు. వీటితో పాటు చిరుతిళ్లలోని నిల్వ పదార్థాలు, కృత్రిమ రంగులు, రుచులు దీర్ఘకాలంలో పిల్లల్లో ఫిట్స్, తెలివితేటలు తగ్గడం లాంటి సమస్యలను తెచ్చిపెడతాయి. సెల్ ఫోన్ వాడకం విషయంలో పిల్లలకు పెద్దలే మార్గదర్శకులు కావాలి. పెద్దలు కూడా వాటికి దూరం పాటించాలి. పరిమిత వేళల్లో అత్యవసరమైతే మినహా సెల్ ఫోన్ జోలికి వెళ్లడం లేదనే విషయాన్ని పిల్లలు గ్రహించేలా నడుచుకోవాలి. మరీ ముఖ్యంగా భోజన వేళల్లో అన్ని స్క్రీన్స్కు దూరం పాటించగలిగితే పిల్లలు ఖచ్చితంగా ఇదే అలవాటును అలవర్చుకుంటారు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసినవి: లేత సొరకాయ 1, నెయ్యి 3 చెంచాలు, పాలు 3 కప్పులు, చక్కెర 1/4 కప్పు, గ్రీన్ ఫుడ్ కలర్ 3 చుక్కలు, వేయించిన బాదం పలుకులు 2 చెంచాలు, యాలకుల పొడి 1 చెంచా, పాల పొడి 1/4 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు. ఇక తయారీ విధానం అయితే తెలుసుకుందామండి. గ్రేటర్తో సొరకాయను తురుముకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 చెంచాల నెయ్యి వేసి కరిగాక సొరకాయ తురుమును వేసి దానిలో నీరంతా పోయే వరకు వేయించి 2 కప్పుల పాలు పోసి ఉడకనివ్వాలి. ఇందులో చక్కెర ఫుడ్ కలర్ వేసుకోవాలి. చక్కెర కరిగే లోపల మరో ప్యాన్ తీసుకుని స్టవ్ పైన పెట్టి మిగిలిన నెయ్యి, పాలు, పాల పొడి, కొబ్బరి పొడి వేసి ఉండలు లేకుండా కలిపితే కాసేపటికి పాత్ర నుంచి మిశ్రమం వేరవుతుంది. దీన్ని ఉడుకుతున్న సొరకాయ తురుములో వేసి కలుపుకోవాలి. చిక్కగా అవుతున్నప్పుడు బాదం పలుకులు, యాలకుల పొడి వేసి స్టవ్ కట్టేసి వెడల్పాటి ట్రేలోకి తీసుకోవాలి. వేడి చల్లారాక కనీసం 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత నచ్చిన ఆకృతిలో కోసుకుంటే మనం తినడానికి బర్ఫీలు అయితే సిద్ధమైపోతాయండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి అయితే తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్చే చాహ్నవి. లిసనర్స్, ఈరోజు చేతి గాయాలకు చేసే శస్త్రచికిత్సల కోసం తెలుసుకుందాం. ఆడుకుంటూ కొంతమంది పిల్లలు తలుపు సందుల్లో చేతులుంచి నలుపుకుంటారు. వేడి నీళ్లు పడి పిల్లల వంటి మీద చర్మం కాలవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే, వంటింట్లో వంట చేస్తూ పొరపాటున ఈ మిక్సర్లోనూ చేతులు పెట్టడంతో వేలు చివరి భాగాలు తెగవచ్చు, చేతులు కాలొచ్చు, తెగవచ్చు. పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఏ యాక్సిడెంట్ కారణంగానూ చేతులకు గాయాలవ్వచ్చు. రోడ్డు యాక్సిడెంట్లో చేతులు దెబ్బతినవచ్చు. ఎలక్ట్రిక్ షాక్తోనూ చేతులు గాయాలవ్వచ్చు. దీపావళి లాంటి పండుగ సమయాల్లో బాణసంచా పేలి గాయాలవ్వచ్చు. చర్మం, నరాలు

రక్తనాళాలు కూడా దెబ్బతినవచ్చు. చేయి ముందు భాగంలో అరచేతి పై భాగం నుంచి రేడియల్ ఆర్టరీ ఫోర్ఆర్మ్ ఫ్లాప్ తీసి చేతిలో దెబ్బతిన్న ప్రాంతంలో వేస్తారు. చర్మం దాని కింద కొవ్వు పొరను కలిపి ఫ్లాప్ అంటారు. మామూలు చర్మం చేతికి సరిపోదు కాబట్టి ఈ ఫ్లాప్ని తీసివేస్తారు. చేతి భాగాలు ఏమైనా తెగితే వాటిని జాగ్రత్తగా తీసి ఓ పాలిథిన్ బ్యాగ్లో వేసి ఆ పాలిథిన్ బ్యాగ్ని ఐస్ బ్యాగ్లో ఉంచి పేషెంట్ని వైద్యుల దగ్గరికి తీసుకురావాలి. ఆలస్యమైన కొద్దీ అతుక్కునే అవకాశాలు తగ్గుతాయి. తెగిన 6 గంటల్లోపు ఆసుపత్రికి తేవాలి. తెగిన భాగాన్ని సరాసరి ఐస్ మీద ఉంచకూడదు. తెగిన భాగాన్ని ఉంచిన భాగాన్ని ఓ పాలిథిన్ బ్యాగ్లో ఉంచి ఆ పాలిథిన్ బ్యాగ్ని ఐస్లో ఉంచి తేవాలి. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: After a beautiful song, welcome back to Ayushman Baba. చేయి కదలికల్ని కలిగించే టెండాన్స్ దెబ్బతింటే వెంటనే వాటిని కలపాలి. ఈ టెండాన్స్ ఒక్కసారి పూర్తిగా దెబ్బతింటే మళ్ళీ మామూలు కావు. చేతిలోని ఎమగడు విరిగితేనూ సరిచేసి కట్టుకట్టాలి. వేలు పొడవుగా ఉండటానికి వెనుక భాగాన నరాలుంటాయి, వీటిని సరిచేయాలి. వేలు చివరి భాగాలు తెగితే మైక్రోస్కోపిక్ సర్జరీతో కలపవచ్చు. చేయి ముందు భాగం కట్ అయితే చికిత్సకి 4 నుంచి 5 గంటల దాకా పట్టవచ్చు. రక్త ప్రసరణ మార్గాన్ని కలపాలంటే 6 నుంచి 8 గంటలు పట్టవచ్చు. చేతి వేళ్ల ఉంగరాలు బిగుతవడం వల్ల గాయాలు కావచ్చు. చేతి వేలతో పట్టుకునేటప్పుడు బొటన వేలు ఒకటి ఒక పక్క ఉంచి మిగతా వేలు మరో పక్క ఉంచి పట్టుకుంటాం. అందుకని చేతి బొటన వేలు తెగితే చాలా కష్టం. అప్పుడు కాలి వేలలో 2 వేలు తీసి చేతికి టో ట్రాన్స్ఫర్ సర్జరీ చేస్తారు. హ్యాండ్ సర్జరీ చేసేటప్పుడు ఫిజియోథెరపీ చాలా అవసరం. చేయి తెగిన భాగాలు నల్లగా కాకముందే చికిత్స చేయించాలి. ఓకే లిసనర్స్, క్యాన్సర్ను తగ్గించే హెర్బల్ ఔషధాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఒలిఫిక్ యాసిడ్ క్యాన్సర్ కు కారణమయ్యే ఆంకోజిన్ ని బ్లాక్ చేస్తుందని, బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇది బాగా ఉపయోగపడుతుందని తేలింది. పళ్ళు, కూరగాయలు కూడా క్యాన్సర్ కు కారణమయ్యే జన్యువుల్ని నిరోధిస్తాయని తేలింది. మోనోపాజ్ లో స్త్రీలు పళ్ళు, కూరగాయల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, యుటరైన్ క్యాన్సర్ చాలా వరకు నివారించవచ్చు. 14 ఏళ్ళు వచ్చే వరకు కమలాలు, చక్రకేరీలు తినే పిల్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పసిఫిక్ యూట్రీ అనే చెట్టు బెరడులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. జనవరి 15, 2005 అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని వెలువడించారు. ఫార్మాన్యూటికల్ కంపెనీ వారికి ఈ ఔషధం త్వరలో అందుబాటులోకి వస్తుంది. వింకా రోజా అనే మొక్కలోంచి కొన్ని రసాయనాలు వేరు చేసి క్యాన్సర్ మీద ప్రయోగించి చూశారు. ఫలితాలు బాగున్నాయి కానీ సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపించాయి. పసుపులో కుర్కుమిన్ మీద కూడా పరిశోధనలు సాగాయి కానీ సంపూర్ణంగా జరగలేదు. ఓకే లిసనర్స్, ఈరోజు ఆయుష్మాన్ బాబాలో కొన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

FM 90.4. వ్యవసాయ మార్కెట్లను సృష్టించడం. దక్షిణ అమెరికా ఆండీస్లోని ఎత్తైన పర్వతాల్లో రైతులు కొందరు వ్యవసాయ రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తారు. కానీ ఆరోగ్యకరమైన తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు అమ్మడంలో వాళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషపూరితమైన

0: వ్యవసాయ రసాయనాల సాయంతో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎన్నో సాంప్రదాయ మార్కెట్లో చౌకగా అమ్ముతాయి. చూడటానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి, కాబట్టి వినియోగదారులకి నాణ్యత కనిపించదు.
1: ప్రజలకు మనం బాగా తెలిసేటట్లు మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం రసాయనాలు లేకుండా వ్యవసాయ శాస్త్ర పరంగా పనిచేస్తున్నామని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మంచిదేదో తెలియదు, కాబట్టి రసాయనాలు కలిసిన ఉత్పత్తికి కలవని ఉత్పత్తికి ఒకే ధర చెల్లిస్తారు.
0: రైతులు వారానికోసారి తమ సహజ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మడానికి వీలు కల్పించే వ్యవసాయ మార్కెట్ను సృష్టించే పద్ధతిని నేర్చుకుందాం.
1: ఇంతకీ ఇది మన ఆరోగ్యానికే కదా. మనం ఎప్పుడూ సహజంగా ఉండాలి. ఇప్పుడు పళ్ళు కూరగాయల్లో వేస్తున్న రసాయనాల వల్లనే ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయన్న సంగతి మీకు తెలుసు. మనకి, నాకు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి రోగాల నివారణకి సహజమైన ఆహారాన్ని తినడం చాలా మంచిది.
0: వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మనము నాలుగు విషయాల మీద దృష్టి పెట్టాలి. సంస్థ, స్థానిక అధికారులతో చర్చలు. ఏ ఉత్పత్తిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని వినియోగదారులకు తెలిపే ఒక గ్యారంటీ సిస్టమ్. చివరిగా మార్కెటింగ్, కస్టమర్ సేవలు. ఇప్పుడు ముందుగా సంస్థ ఎందుకు ముఖ్యమైనదో, దాని గురించి ఏం చేయాలో చూద్దాము. వ్యవసాయ శాస్త్రానికి కట్టుబడి ఉన్న కుటుంబాలతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకుని వినియోగదారులకి కావాల్సిందేమిటో తెలుసుకుంటే మీరు చక్కటి వైవిధ్యమున్న ఉత్పత్తులను పెంచి వాళ్లకి అందించవచ్చు.
1: మేము మార్కెట్లో విభిన్న ఉత్పత్తులను చేర్చుతున్నాము. ఉల్లుకో, ఓకా వంటి పంటలు ఒక సంఘంలో బాగా పెరుగుతాయి. మరో సంఘంలో అవకాడో బాగా పెరుగుతుంది. ఇంకో సంఘంలో టమాటాలు, పీచెస్ బాగా పెరుగుతాయి. రకరకాల పళ్ళని, కూరగాయల్ని, చిక్కులని చేర్చటానికి ఇదే మాకు సహాయపడుతుంది. మేము మా నాట్లని మార్చి మార్చి వేస్తాం, కాబట్టి అది మాకు సహాయపడుతుంది. మా దగ్గర గినీ పందులు, కోళ్లు, కుందేళ్లు కూడా ఉన్నాయి. కస్టమర్లకి మార్కెట్లో అన్ని దొరకాలి, కాబట్టి వాటి మాంసాన్ని తీసుకుంటాము. కస్టమర్లు పల్లెటూళ్లలో దొరికే వాటన్నిటినీ కావాలనుకుంటారు. కాబట్టి ఈ దేశంలో మేము మా కృషి, మా సేవలతో పట్టణానికి సేవ చేస్తాం.
0: సంవత్సరాల అనుభవంతో మీ కస్టమర్లు ఏం డిమాండ్ చేస్తారో, వాటిని ఎలా అందించాలో మీరే తెలుసుకుంటారు. ఉత్పత్తులను ఏడాది పొడవునా సరఫరా చేయాలంటే మీ భూమిని సారవంతంగా, ఆరోగ్యంగా ఉంచాలి. టెలిలియో వ్యవసాయ పర్యావరణ సంఘములోని 75 మంది సభ్యులు ఏడాది పొడవునా ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి మంచి సూక్ష్మజీవులతో రకరకాల కంపోస్ట్లను, ద్రవ రూపంలో ఉండే బయోఫర్టిలైజర్లను తయారు చేయడం నేర్చుకున్నారు.
1: మేము 2 వారాలకోసారి నాటుతాం, కాబట్టి ఉత్పత్తి కొరత అనేది లేదు. ఇంకా మేము పంటలను మార్చుతాం.
0: రెండోది, అగ్రో ఇకలాజికల్ ఫేర్ను, మార్కెట్ను స్థాపించాలంటే స్థానిక అధికారులతో మీ గ్రూప్ చర్చలు జరపగలగాలి. వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా, ఉదాహరణకు ఒక ప్లాజానో లేకపోతే అక్కడి మార్కెట్లో ఒక రోజునో పొందడానికి మీ స్థానిక ప్రభుత్వంతో చర్చలు జరపడం చాలా కీలకమైంది. టెలిలియో నగర మేయర్ లియోనార్డో మారోటో వ్యవసాయ మార్కెట్కు రకరకాల పద్ధతుల్లో మద్దతునిస్తున్నారు.
2: సంవత్సరానికి దాదాపు 20,000 డాలర్ల బడ్జెట్ని కేటాయించిన సాంకేతిక సహాయంతో పాటు మేం పూర్తిగా బయోడిగ్రేడబుల్ అయిన బ్యాగులను కూడా ఇస్తాం. వారం వారం జరిగే రైతు మార్కెట్లను కూడా నిరంతరం ప్రోత్సహిస్తాం. ఉత్పత్తులను అమ్మడానికి స్థలాన్ని కూడా చూపిస్తాం.
0: పాల్గొనే వాళ్లు హక్కులు, బాధ్యతల్ని స్పష్టం చేయడానికి స్థానిక ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ పర్యావరణ మార్కెట్ను నిర్వహించడానికి అవసరమైన నిబంధనలను వ్రాయండి. అసోసియేషన్కు చెందిన విక్రేతలను దూరంగా ఉంచడానికి కూడా అలాంటివి వ్రాతపూర్వక నియమాలు సాయపడతాయి.
1: ఈ పత్రంతో ఫలానా ఫలానా నియమం ప్రకారం దీనికి ఇంత జరిమానా కట్టాలి అంటాం. వాళ్ళు ఆ నియమాలకి కట్టుబడి ఉండాలి. మేము విధించే జరిమానాలన్నీ చెల్లించాలి. ఉదాహరణకి గ్రూప్ మెంబర్ తన క్యాప్ ని గాని, యాప్రాన్ ని గాని ధరించకపోతే జరిమానా చెల్లించాలి. ఆ విధంగా మార్కెట్ లో ఆ వ్యక్తి శుభ్రంగా, చక్కగా ఉండటానికి సహాయపడుతుంది.
0: ఒప్పందంలో భాగంగా మున్సిపాలిటీ కూడా తన వెబ్సైట్ లోను, సోషల్ మీడియాలోను రైతుల మార్కెట్ గురించి ప్రచారం చేస్తుంది. అలాగే 2 వారాలకోసారి మార్కెట్ జరిగే రోజులకి ముందు టెలిలియో అగ్నిమాపక విభాగం వ్యవసాయ శాస్త్ర బృంద సభ్యులు కలిసి

0: మార్కెట్ స్థలాన్ని శుభ్రం చేస్తారు. మూడోది, ఒక హామీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విక్రయించే ఆహారాన్ని వ్యవసాయ రసాయనాలు వాడకుండా ఉత్పత్తి చేశారని కస్టమర్లకి నమ్మకం కలిగేందుకు బృందంలో సభ్యులు ఒకరి పొలాన్ని మరొకరు తనిఖీ చేస్తారు. ఆ విధంగా ఆహారం ఎలా తయారవుతుందో, ఏది ఉత్పత్తి అవుతుందో, ఎంత ఉత్పత్తి అవుతుందో అందరికీ తెలుస్తుంది. వ్యవస్థీకృతమైన ఒక సమూహంగా మీరు మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు వేటిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని ప్రభుత్వాలు, ఎన్జిఓలు, విశ్వవిద్యాలయాలు, వినియోగదారుల బృందం వంటి స్థానిక వ్యక్తులతో కూడా ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
1: మేం మా బృందపు సభ్యులను తనిఖీ చేస్తాం. వాళ్ళు మమ్మల్ని తనిఖీ చేయడానికి వస్తారు కాబట్టి మేము మా సేంద్రియ ఉత్పత్తులతో మార్కెట్కి వెళ్లొచ్చు. మా పొలాలను పరిశీలించమని వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా అడుగుతాం. ఆయన మాకు సలహా కూడా ఇస్తారు. ఇప్పుడు తనిఖీ జరుగుతుంది కాబట్టి మేము స్ప్రేలు అవి చేయలేదు. ఇన్స్పెక్టర్ ఆ ఉత్పత్తులని ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. పరీక్ష చేసినప్పుడు ఉత్పత్తి మీద స్ప్రే చేశారని తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది?
0: నాలుగోది, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి, మార్కెట్ గురించి, మీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ రోజుకి ముందు ప్రతి ఉత్పత్తికి ధరని, బరువుని, మోతాదుని స్పష్టంగా నిర్వచించాలి. ఇది మీ తోటి రైతుల మధ్య పోటీని అరికట్టి అందరికీ సరైన ధర దక్కేలా సాయపడుతుంది.
1: మన సభ్యులందరి మధ్య సమాన భావన ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. దానివల్ల కస్టమర్ తన రైతును ఎంచుకుని ముందుకు సాగుతాడు. ఈ విధంగా అది చౌక, ఇది ఖరీదెక్కువ అనే ఆస్కారం ఉండదు. అలా మా మార్కెట్లో రైతుల మధ్య సమానత్వం ఏర్పడుతుంది.
0: కస్టమర్ సేవకి సంబంధించిన సరైన పద్ధతుల గురించి బృందానికి శిక్షణనివ్వండి. క్లయింట్లతో సరైన విధంగా ఎలా ప్రవర్తించాలో, సరైన భాషని, సంజ్ఞలని ఎలా వాడాలో క్రమంగా సాధన చేయాలి. మీరు సభ్యులందరితో పాటు దీన్ని ఉల్లాసవంతమైన రీతిలో చేయవచ్చు.
1: మేము కస్టమర్లను నవ్వుతూ పలకరించడం సహాయపడుతుంది. మీరు ఇంట్లో ఎంత కోపంగా ఉన్నా కస్టమర్ తో మాత్రం ఉల్లాసంగానే ఉండాలి. కస్టమర్ కు మీ కోపాన్ని రుచి చూసే అవసరం లేదు. మనం వాళ్ళని చిరునవ్వుతో స్నేహంగా ఆహ్వానించాలి.
0: మార్కెట్ కి వచ్చే కస్టమర్లకి తరచుగా సాంప్రదాయ పంటలు, సుగంధాన్నిచ్చే మూలికలు, మీరు అందించే ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. వేర్వేరు సంస్థలతో సహకరిస్తే మీ కస్టమర్లను ఆకర్షించడానికి, నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త చర్యలు చేపట్టవచ్చు. మార్కెట్ జరిగే రోజున తక్కువ ప్లాస్టిక్ ను ఉపయోగించడానికి కస్టమర్లను ప్రోత్సహించేందుకు అమ్మకందారులకు బయోడిగ్రేడబుల్ కిరాణా సంచులను మున్సిపాలిటీ సిబ్బంది అందించవచ్చు. రైతుల మార్కెట్ కి ప్రజలను ఆకర్షించడానికి మీరు అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ ని కూడా ఆహ్వానించవచ్చు. మీ స్థానిక విశ్వవిద్యాలయం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన పదార్థాలతో సాంప్రదాయ వంటకాల యొక్క రెసిపీ పుస్తకాన్ని మీరు వ్రాయవచ్చు. మార్కెట్లో వంటకాల రుచిని సెటప్ చేయడాన్ని తెలుసుకోవచ్చు. వినియోగదారులు, రైతుల మధ్య సంబంధాల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి మీ పొలాల సందర్శనలు నిర్వహించడానికి సహాయపడమని పర్యాటక విభాగాన్ని అడగవచ్చు. నెలకు ఒకసారి పెలిలియో మున్సిపల్ బస్సు కస్టమర్లను నగరం నుంచి కొన్ని ఇకలాజికల్ పొలాలకు తీసుకువెళ్తుంది. వారం వారం జరిగే మార్కెట్లో ప్రజలు కొన్ని పొలాలను సందర్శించడానికి సైన్అప్ చేయవచ్చు.
1: మేము శిక్షణ తీసుకుంటాం. మమ్మల్ని సందర్శించమని నగరపు వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. దాంతో వాళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని వస్తువులను ప్రత్యేకంగా చూడగలుగుతారు. ఎరువులు వేయడం అంటే ఏంటో, కోతలు కోయడం అంటే ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది.
0: వినియోగదారులు పర్యావరణ వ్యవసాయాన్ని గురించి తెలుసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తే రైతులు ఉత్పత్తి చేసే ఆహారం పట్ల గౌరవం బలపడుతుంది. సరైన సమాచారాన్ని, సంతృప్తిని పొందని వినియోగదారులు వ్యవసాయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి వారము వచ్చి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దాని గురించి చెబుతారు. మనం నేర్చుకున్న వాటిని సమీక్షించుకుందాం. మిమ్మల్ని మీరు సజావుగా నిర్వహించుకుంటే పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి తేలికగా శిక్షణ పొందవచ్చు. ఏడాది పొడవునా వినియోగదారులకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందించవచ్చు. వ్యవస్థీకృత గ్రామీణ కుటుంబాలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని పొందడానికి స్థానిక అధికారులతో చర్చించవచ్చు. ఒక గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాము కొనుగోలు చేసే ఆహారాన్ని రసాయనాలు లేకుండా ఉత్పత్తి అయిందని

0: వినియోగదారులు నమ్ముతారు. చక్కటి కస్టమర్ సేవను అందించడానికి మీ మార్కెట్ని, మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మీరు శిక్షణ తీసుకోండి.
1: నగరాలకు జీవం పోసేది పల్లెలే అని అర్థం చేసుకోవడానికి నేను నగరాల, పట్టణాల మేయర్లు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఉత్పత్తులు సేంద్రియంగా ఉంటే మన రైతులకు దక్కే మద్దతు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. విత్ మీ యువర్ ఆర్జే సుప్రియ. మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో నిమ్మ నీరు తాగడం మంచిదో కాదో తెలుసుకుందామా? మరి నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదని మన అందరికి తెలిసిందే. అయితే ఆ నిమ్మను మంచి నీళ్ళతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయంటున్నారు న్యూట్రిషన్ ఎపిడమాలజిస్టులు. ముఖ్యంగా తగినన్ని మంచి నీళ్ళు తాగని వాళ్ళు గ్లాస్ నీళ్ళల్లో కాస్త నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. పంచదార లేకుండా గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకుని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందట. అలాగే నిమ్మలోని పోషకాలు పొట్టలోని జీర్ణరసాలని ప్రేరేపించి ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడతాయండి. ఈ నీళ్ళల్లోని సి విటమిన్ కొన్ని రకాల వ్యాధులని, ముఖ్యంగా ఈసోఫోగల్ క్యాన్సర్ ను కూడా రాకుండా కాపాడుతుంది. అలాగే మన చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుందండి. జీవక్రియను పెంచి బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటివి రాకుండా కూడా రక్షిస్తుంది. నిమ్మకాయలోని మెగ్నీషియం, పొటాషియంలు బీపీని అదుపులో ఉంచడం ద్వారా హృద్రోగ సమస్యలు కూడా నివారిస్తుందండి. రక్తంలో చక్కెర

శాతం పెరగకుండా ఇది చూసుకుంటుంది. అంతేకాదండోయ్, మరి పొట్టలోని హానికారక బ్యాక్టీరియా పేర్కోకుండా కూడా కాపాడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే గుణాలు నిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయంటున్నారు ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. మరి లిజనర్స్, ఇప్పుడైతే నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిదే అని తెలుసుకున్నాం కదూ, మరి మీకోసం ఇప్పుడొక మెలోడియస్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345
2: ఆది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మీరు భోజనం త్వరగా చేస్తున్నారా ఆలస్యంగా చేస్తున్నారా? ఒకవేళ ఆలస్యంగా చేస్తే దాని వల్ల వచ్చే అనర్థాలు ఏంటో తెలుసుకుందామా? మరి ఇప్పుడు అలసిపోయి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి ఏదో కాస్త తిని నిద్రలోకి జారుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. కానీ ఆలస్యంగా తిని వెంటనే నిద్రపోవడం వల్ల క్యాన్సర్లు పెరుగుతున్నాయని స్పెయిన్ కు చెందిన బెర్సిలోనా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు పేర్కొంటున్నారు.

తాజా కూరగాయలతో పోలిస్తే మాంసాహారం తినే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే అని తెలిసిందే. అయితే ఆలస్యంగా తినడం వల్ల కూడా ప్రోస్టేట్ రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం అధికమేనని తాజా పరిశోధనలో తేలింది. ఇందుకోసం వీళ్ళు కొందరిని ఎంపిక చేశారండి. వాళ్ళ జీవన శైలిని పరిశీలించగా రాత్రి నిద్రపోవడానికి 2 గంటల ముందు అంటే 9 గంటలకు ముందు డిన్నర్ ముగించే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ ఉందట. అలా కాకుండా 10 గంటలు దాటాక తిని వెంటనే నిద్రపోయే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందండి. అంతేకాదండోయ్, మరి కొందరు క్యాన్సర్ రోగుల జీవన శైలిని పరిశీలించినప్పుడు వాళ్ళల్లో చాలా మంది లేటుగా తినే అలవాటు ఉన్నవాళ్లే అని తెలిసింది. మొత్తం మీద క్యాన్సర్ కి మరియు మనం తినే సమయానికి సంబంధం ఉందంటున్నారు సదరు పరిశోధకులు. కాబట్టి లిజనర్స్, మీరు కూడా ఎంత వీలుంటే అంత త్వరగా తినడానికి ప్రయత్నించండి. మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఇప్పుడొక మెలోడియస్ సాంగ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద

ఇస్తాయి. అలాగే బంధాలు బలపడడానికి కూడా కారణమవుతాయి. ఇది నేను చెప్పట్లేదండోయ్, యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నిపుణులు చెబుతున్నారు. బిజీగా ఉండో లేదో మనస్తత్వం రీత్యానో చుట్టుపక్కల వాళ్ళను చూసినా చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు మనలో చాలా మంది. కానీ అలా ముఖం ముడుచుకుని ఉండడం కన్నా రోజు తారసపడే వ్యక్తుల్ని చూసినప్పుడు పలకరించడం మంచిది. కనీసం చిరునవ్వు నవ్వినా చాలని చెబుతున్నారు. సాధారణంగా ఉదయం లేవగానే ఇంట్లోనో బస్సులోనో కాలేజ్లోనో ఆఫీసులోనో కుటుంబ సభ్యులు సహచరులు స్నేహితులు సహోద్యోగులతో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఆ సంభాషణ హాయ్ అంటే హాయ్ అన్నట్లు కాకుండా కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే ఇద్దరికీ ఆనందంగా ఉంటుందండి. అదే వాళ్ళ మధ్య ఉండే బంధాన్ని నిలబెడుతుందంటున్నారు ఇప్పటికే అనేక అధ్యయనాలు. అది కుదరినప్పుడు కొంచెంగా అయినా పలకరించినా మంచిదే. దీనివల్ల ముభావంగా ఉండేవాళ్ళు ఇటు బోలగా మాట్లాడేవాళ్ళు ఇద్దరూ కూడా ఆనందంగా ఉంటారట. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు ఆది సంగతి కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆజే సుప్రియ. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: 90.4 హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అక్షయ. మరి వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పుకోవడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేసుకోవడానికి నేను మీ ఆర్జే అక్షయ అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీ డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి మీ ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: ఖాదర్ భాష మేడం.
3: ఖాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నాను మేడం. ఇవాళ మన బాలసుబ్రహ్మణి నివాళులు చెప్తూ వర్ధంతి సందర్భంగా.
3: అవునండి.
4: ఒక పాట ఆడుతాను మేడం.
3: ఓకే అండి.
4: ఆయనకి ఆయన పాట అంతం అంతం సినిమాలో
3: ఆ మూవీ నుండి
4: నీ నవ్వు చెప్పింది నాతో.
3: ఓకే అండి.
4: ఆ పాట వినిపోయింది మేడం. మా సర్దార్ భాయ్ FM సర్దార్ భాయ్ పోలయ్య గారు యాకూబ్ బాష కొత్తగూడెం నుంచి మా శ్రోతలకి డెలికేట్ చేయింది మేడం ఇది.
3: ఓకే అండి. మీరు కోరుకున్న వాళ్ళందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నాను. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: అవునా అండి, ఓకే అండి.
1: చెప్పండి మేడం.
0: ఇవాళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని
1: వర్ధంతి మేడం.
0: అవునండి. మరి ఆయన గురించి మీ మాటల్లో తెలుసుకుందాం.
1: ఆయన లెజెండ్ సింగర్. ఆయన దాదాపు 42,000 పాటలు పాడినాడు. మంచి గాయకుడు ఆయన. ఆయన్ను ఎన్నటికి మరచిపోలేము. ఆయన పాటల ద్వారా మన హృదయంలో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటాడు.
0: అవునండి.
1: సింగర్లలో ఘంటసాల తర్వాత ఆయన అతడి వాటి లేడు నాకు తెలిసి.
0: అవునండి.
1: అలా ఆయన ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి ఎన్నో వేల పాటలు మనకు పాడి ఆయన గొంతు పెద్దలకు కానీ చిన్నోళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఆయన అంటే చాలా అభిమానం. పాపం ఆయన ఈరోజు మన మధ్య లేడు కాబట్టి, అయినా కానీ లేకపోయినా ఆయన శరీరం లేకపోయినా ఆయన ఆత్మ అనేది ఆయన పాటల ద్వారా మన చిరంజీవిగా ఆయన నిలిచిపోతాడు మన హృదయాల్లో. గొప్ప సింగర్ మేడం. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం మేడం నాకు. మేడం ఈరోజు మాకు
0: చెప్పండి,
1: పాడి పంటల మూవీ నుంచి
0: మన
1: జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పడి పసిడి రాసులతో కలకలలాడే జనని మన జన్మభూమి, ఆ పాడి వినిపించండి మేడం.
0: చాలా చక్కగా.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండ శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చంగులూరుపాడు మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మనుషులంతా ఒకటే సినిమాలో
0: ఆ మూవీనండి
1: ముత్యాలు వస్తావా అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: అండ్ మా మిత్రుడు ఉన్న బండారు తిమ్మర్తి గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి ఈ పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చాలు వస్తావా అడిగింది ఇస్తావా.
1: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు అన్ముల మోహన్ మేడం, అది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
1: మోహన్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం, మీరు?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
2: మేడం, మాకు పెండ్లి పందిరి సినిమా నుండి ఒక పాట అండి మేడం.
1: ఆ మూవీ నుండి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగేశ్వరరావు నా పేరు, మాది ఏలూరు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు బాగుండాలి చెప్పండి.
0: ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి కదండి, మరి ఆయన గురించి మీ మాటల్లో తెలపండి.
1: ఆయన గురించి అంటే నాకు అంతగా తెలియదండి, ఎందుకంటే నా కాలేజీలో ఈ సెవెన్స్ లో పాటినేవాడండి ఎక్కువ. అది
0: అవునా అండి?
1: అమ్మ అమ్మ పూ అమ్మ అన్న సాంగ్ ఉంటుంది కదండి.
0: ఓకే అండి.
1: సెవెన్స్ సెన్స్
0: ఆ మూవీనండి.
1: ఆ పాట ఎక్కువ వినేవాళ్ళం కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో.
0: ఓకే అండి.
1: ఆ రకంగా తెలుసు అండి బాలసుబ్రహ్మణ్యం గారు.
0: అవునా అండి. మరి హలో. హలో అండి
1: చెప్పండి.
0: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఆ పాటేనండి.
0: ఓకే అండి.
1: సెవెన్ సెన్స్ లో అదే అమ్మ అమ్మ అన్న సాంగ్ ఉంటుంది కదండి, ఆ పాట వేయండి. అప్పుడు మా కాలేజీ డేస్ గుర్తొచ్చున్నారు. అది కూగినేవాళ్ళం పాట అది. మేము
0: ఖచ్చితంగా అండి. ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు లక్ష్మయ్య. మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపుర గ్రామం నుంచి మాట్లాడుతుంది లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగుండే మేడం, అందరూ మంచి కూడా మేడం, మీరు కూడా మంచి కూడా అనుకుంటుండే మేడం.
0: చాలా బాగున్నానండి. ఇవాళ మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి.
1: మేడం ఇలా వర్ధంతి మేడం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి. మంచి ఆయన నివాళులు తీస్తుంది మేడం. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం మేడం నాకు. ఎక్కువ కోరేది బాలసుబ్రహ్మణ్యం కోరేది, ఎక్కువ కోరేది.
0: అవునా అండి?
1: నేను ఎప్పుడైనా బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ పాటలు ఎక్కువ కోరుతాను మేడం. ఏంటి ఏది ఏంటి ఫోన్ చేసినా దాదాపు కొడతాను మేడం ఎక్కువ. ఆయన
0: అవునా అండి?
1: అవును మేడం.
0: వీరాభిమాని అయితే
1: మేడం నాకు సినిమా యమగోళ సినిమా అండి మేడం. యమగోళ
0: ఆ మూవీనండి?
1: ఎన్టి రామారావు యమగోళ చిల్లక కొట్టుడు కొడితే అని పడదు మేడం.
0: ఓకే అండి.
1: ఆ పాట కావాలి మేడం. మా మిత్రుడు మేడం, మనం కర్రూరులో ఉంటాం మేడం. బ్రహ్మయ్య గారు, బ్రహ్మయ్య గారు మా బ్రహ్మయ్య గురించి ఉమ్మడి జిల్లాలో ఉంటారు మేడం. ఇద్దరు బాలాజీ గారు, పుల్పాటి వెంకటేశ్వర గారు, సాతాపురం నాయశెట్టి గారు మేడం. ఈ నలుగురికి మెదది.
0: ఓకే అండి, మీరు కోరుకున్న దానికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: గాన గంధర్వుడు మన బస్పి బాలు గారి ఇది జయంతి అందుబాటులు. హలో.
0: హలో అండి, వినిపిస్తుందండి.
1: వారి నివాళులకి అర్పించే సందర్భంగా నేను చిన్న కవిత ఒకటి చెప్తాను మేడం.
0: ఓకే అండి.
1: అయితే గాన గంధర్వుడు ఎస్పిబి అఖిలావని అందరి మదిలో చెరగని మరువని వెలుగుల రేడు, వినీల గగనం ఆకాశంలో ధృవతారై దివికేగిన దివ్య స్వరమాధుర గానాల ప్రతి మనసును రంజింపజేసిన మాటల పాటల ప్రవరాక్షుడు, రేడియో ప్రసారాల స్వరార్చనలో నివాళి పాటల పూజాసుమముల స్మృతి పదాల అర్పిస్తూ బాలు నీ పాటల ప్రభంజనాలకు మా నివాళులు, ఇదే మా నివాళులు అర్పిస్తున్నాను. ఎనుగంటి నాగేశ్వరరావు.
0: చాలా చక్కగా చెప్పారండి
1: మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు ఈరోజు అండి కన్య మనసులు ఉంటే ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట.
0: ఓకే అండి
1: మేడం,
0: మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో.
0: హలో అండి.
1: హలో మేడం, శుభ సాయంత్రం. మేడం
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం జిల్లా గార్లెన్ మండలం పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ మాట్లాడుతాను.
0: సూర్యనారాయణ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం. బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినరోజు సందర్భంగా ఉత్సాహంగా ఉన్నాం.
0: అవునా అండి? ఓకే అండి.
1: మేడం ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వాతిముత్యం మేడం మూవీ,
0: ఆ మూవీ నుండి
1: సువి సువమ్మలారాని సాంగ్ ఉంటుంది.
0: ఓకే అండి.
1: మేడం
0: మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసినాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మందరం. ఆ

0: ఓకే లిసనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామమ్మా. అబ్బా, ఇవాళ నిజంగా ఈ కాలు లిఫ్ట్ చేస్తారా లేదా అనుకున్నాను. ఎప్పటి నుంచి రింగ్ అవుతున్నాయో, నీనాది పోతోంది, వేరే వాళ్ళది యాడ్ అయిపోతుంది.
0: అవునా అండి?
1: ఇప్పుడు కూడా తీస్తారని అనుకోలేదు. హ్యాపీ.
0: ఓకే అండి.
1: మరి ఈ రోజు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతుందమ్మా.
0: అవునండి.
1: వారికి మన రేడియో ద్వారా ఘన నివాళి అర్పిస్తూ నా అక్షరాంజలిని సమర్పించుకుంటాను.

0: ఓకే అండి.
1: పాడుతా తీయగా అంటూ నీ మధుర గానామృతాన్ని చవి చూపావు, మరలిరా నీ లోకాలకు వెళ్ళావు. నీ మధురగానం వినిపించక యుగల గీతాలు అలమటిస్తున్నాయి. నీ నోట భక్తి గీతాన్ని ఆలపించక దేవతలు కినుకు వహిస్తున్నారు. వేల వేల పాటల నిధిని మాకు వదిలి నీవు మమ్ము విడిచి వెళ్ళావు. నీ జోలపాట వినిపించక పసిపాపలు తల్లడిల్లుతున్నారు. నీ గానం మధురం, నీ గాత్రం అమర, నీ పలుకు పరవశం, నీ పిలుపు ఆనందమయం, నీ నవ్వు రాజసం, నీ సౌష్ఠవం గంభీరం, నీ వాక్చాతుర్యం సరిగమప సంగీత సౌరభం, నీ కీర్తి అజరామరం. నిన్ను మరువము బాలు, నీ స్మృతులతో నీ పాటల పూదోటలో విహరించే మళ్ళీ నీ రాకకై ఎదురు చూసే చకోర పక్షులం, నీ అభిమానులం. మరి ఘన నివాణి అండి బాలు గారికి.
0: చాలా చక్కగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా. మరైతే పాట వచ్చేసి శివరంజనిలో.
0: ఆ మూవీనండి.
1: శివరంజని నవరాగిని ఆ పాట.
0: ఓకే అండి. మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. కరుప్పు, విశ్వనాథన్ సన్స్ ఇలా వరుస చిత్రాలతో హిట్లను సొంతం చేసుకున్నారు హీరో సూర్య. ఇప్పుడు సీన్ అనే సినిమాతో మరోమారు థియేటర్లో ప్రేక్షకుల్ని అలగరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దాదాపు 8 క్రితం సూర్యకు కథ వినిపించినప్పటికీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదట. ఇప్పుడు అదే స్క్రిప్ట్తో అవసరమైన మార్పులు చేసి సూర్యతో సినిమా చేస్తున్నారని సమాచారం. మణిరత్నం ప్రస్తుతం విజయ్ సేతుపతి, సాయి పల్లవిలతో తెరకెక్కిస్తున్న ఇంజి వెళ్ళం పూర్తి అయ్యాక ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారని తమిళ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరోయిన్ ఆదా శర్మ ఇప్పుడు ఆమె కన్నడ చిత్రంతో సినీ ప్రియుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆమె రామరస చిత్రంలో నటిస్తున్నారని అధికారికంగా ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సృష్టి అంతా పారాశక్తి లీల. పాలు ఏది, మట్టి ఏదో అనేది గ్రహించడమే జీవితపు అసలైన మాయ. 10 మహాశాస్త్రాల సారాన్ని పరిచయం చేయడానికి అమ్మవారు ఏ రూపంలో వస్తారు, మీరు దాన్నే చూడాలి అనే క్యాప్షన్ ను జోడించారు. ఈ చిత్రానికి బిఎం గిరిరాజ్ డైరెక్షన్ వహిస్తున్నారు. గురుదేశ్ పాండే, విక్రమ్ ఆర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రజ్వల్ దేవరాజ్, కార్తిక్ మహేష్, శరణ్ తదితరులు నటిస్తున్నారు. ఈ పోస్టర్ లో ఆదా అమ్మవారి రూపంలో కనిపించిన తీరు సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శర్వానంద్ తన కొత్త చిత్రం కోసం ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్లతో జట్టు కట్టారు. ఈ కలయికలో జార్జ్ క్రిష్ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రామబ్రహ్మం శుంకర నిర్మిస్తున్నారు, ETV సమర్పిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మానస వారణాసి నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో విజయాన్ని అందుకున్న అచ్చ తెలుగు హీరోయిన్ మానస. శర్వానంద్, శ్రీను వైట్ల, శర్వానంద్, మానస, వారణాసి కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సంగీతం అందిస్తుంది అనూప్ రుబెన్స్. హీరో కార్తీక్ కి పోలీస్ కథలు బాగా అచ్చొచ్చాయి. ఆయన పోలీస్ దుస్తులు ధరించి కనిపించిన పలుమార్లు విజయాలు దక్కాయి. తదుపరి ఆయన చేస్తున్న సినిమాల వరుస చూస్తుంటే పోలీస్ కథల్లోని ఎక్కువ నటించనున్నట్లు స్పష్టమవుతోంది. మోహన్ రాజా డైరెక్షన్ లో కార్తీ ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అది పోలీస్ కథతో రూపొందుతున్న సినిమానే అని సమాచారం. అలాగే కార్తీ చేయాల్సిన సినిమాలో హిట్ 4 కూడా ఒకటి, అది పక్కా పోలీస్ కథే. హిట్ 3 సినిమాతో ఆయన పాత్రను కూడా పరిచయం చేశారు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో మాత్రం కార్తీ అందరినీ నవ్వించనున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: టాలీవుడ్ టాకెస్. తండ్రి కూతుర్ల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం నాన్నకుట్టి. హీరో విజయ్ ఆంటోనీ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రాని, లితన్య, భగవతి పెరుమాల్ నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మూవీ టీం. తేదీ ఖరారైంది, 16th థియేటర్లోకి రానుంది అనే వ్యాఖ్యను జోడించింది. ఈ పోస్టర్ లో ఓ తండ్రి తన కూతురితో సరదాగా ఆడుకుంటున్న కనిపించిన తీరు సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. తండ్రి కూతుర్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా డైరెక్టర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో విజయ్ తండ్రి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. హీరో విష్ణు విశాల్, మమతా బైజు ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ సినిమా ఎరందువానం, రామ్ కుమార్ డైరెక్షన్ వహిస్తున్నారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ మేరకు మూవీ టీం విడుదల తేదీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రేమ దాని అత్యంత స్వచ్ఛమైన రూపంలో అని పేర్కొంటూ ఈ సినిమా 23rd థియేటర్లోకి విడుదల కానుందని ప్రకటించింది. ఈ వీడియోతో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న బలమైన భావోద్వేగ అంశాలతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేసింది మూవీ టీం. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే తీసుకొచ్చాను. అవేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అండ్
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. లిసనర్స్, మరి ఈనాటి తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ వచ్చేసి హమారీ అధూరి కహానీ మూవీలోంచి దాని టైటిల్ సాంగ్ అండి. అర్జిత్ సింగ్ గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాము. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేసరికి నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఒక తమిళ సాంగ్ అండి. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక మంచి తమిళ సాంగ్ సాంగ్ వచ్చేసి కరణ్దిగా మూవీ నుంచి పిల్లా ఓ పిల్లా సాంగ్ అండి. కార్తిక్ గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

0: ಜೆ ಗ್ಯಾಸ್ಟ್ರೋಎಂಟ್ರಾಲಜಿ ಅಂಡ್ ಲಿವರ್ ಹಾಸ್ಪಿಟಲ್, ಭೀಮವರಂ, ಡಾಕ್ಟರ್ ವಿಜಯಾನಂದ್ ಕುಮಾರ್ ವೇಗಿರಾಜು, ಎಂಡಿ ಡಿಎಂ ಗ್ಯಾಸ್ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి జబ్ వి మెట్ మూవీలోంచి తుమ్సే హీ సాంగ్ అండి. ఈ సాంగ్ ని ప్రీతం మరియు మోహిత్ గారు పాడారు. ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తున్నాము, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఒక మంచి సాంగ్ ఇదేనే సార్ కదా లిసనర్, మీకోసం మరో తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాము, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మంచి తమిళ సాంగ్ వినేసాక లిజనర్స్, మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఆర్యా 2 మూవీలోంచి ఉప్పెనంత సాంగ్ అండి. కేకే గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తున్నాము, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక మంచి తెలుగు సాంగ్ ఏది వినేసారి కదిలేసినారా, సో మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి బేగేయాలి సాంగ్ అండి. ఈ సాంగ్ ఏ మూవీలో అనేది చెప్పక్కర్లేదు, అందరికీ ఇది ఫేవరెట్ సాంగ్. అర్జిత్ సింగ్ గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: ఒక మంచి సాంగ్ ఇది వినే సర్కిల్ దిశ మీకోసం మరో తమిళ సాంగ్ ఇది ప్లే చేస్తున్నాము, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: ఒక మంచి తమిళ సాంగ్ ఇది వినేసరికి నెక్స్ట్ సాంగ్ వచ్చేసి బొమ్మరిల్లు మూవీలోంచి వి హావ్ ఏ రోమియో సాంగ్ అండి. రంజిత్ మరియు ఆండ్రూ గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాము.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఈనాడు తీన్ మార్లో మన లాస్ట్ సాంగ్ వచ్చేసి ఏ జవాని హే జవాని మూవీలోంచి ఇలాహీ సాంగ్ అండి. ఈ యూత్ఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిసనర్స్, మరి ఈనాటి తీర్మానంలో మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదా, మరి మరలా ప్రసారమయ్యే షోలో కలుసుకుందాం. రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాసం, వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శ్రీజా.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.

0: సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 2377 96 23 7295.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.